ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. 103.5 మెగాహెర్ట్జ్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 26వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 17వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:58 దాటి 59 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు దుర్గామాత భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా

0: టీ20 లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్దిపై దృష్టి సారించామని, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ,
1: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే ఒక రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జులై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89% పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: పోలవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
0: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రోహిత్ వేముల వంటి ఘటనలు పునరావృతం కాకుండా వివక్షరహిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి, హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా మంత్రి

0: తెలియజేస్తూ,
1: జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, వ్యవసాయానికి కానీ రేపు పొద్దున్న తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే, విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి, దానిలో దగ్గర 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది, శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది.
0: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట హస్తకళలు చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. లేపాక్షి పెవిలియన్కు దేశీయ అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి 120కి పైగా వ్యాపార విచారణలు వచ్చినట్లు వెల్లడించారు. కళాకారులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ చేనేత హస్తకళల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఆహార శుద్ది పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వస్తులతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఫిజియోథెరపీ చికిత్స అవగాహన గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ టి శివరామకృష్ణ గారితోటి పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఇల్లందుల రవికుమార్. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది, 9:00 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 12:30 తెలుగుల వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 3:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే, 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 6:25 సమాచార దర్శిని,

గంటల 30 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమం, 7 గంటలకు ఉద్యోగవాణి, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటల 40 నిమిషాలకు వికసిత భారత కార్యక్రమం, 8 గంటలకు మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10 గంటలకు మధుర గీతాలు అలనాటి ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ కె ప్రతాప్.
1: ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రంలో వారి వివరాలు పూరించి ఇచ్చిన తర్వాత డిజిటలైజ్ చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బూత్ స్థాయి అధికారులు తమ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓటర్ల ఇంటింటికి తిరిగి ఫారాలను 100% పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్టీఓ శ్రీనివాసరావు, అధికారి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుదారు విశ్వాసమే పోలీసుల పనితీరుకు కొలమానమని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సందర్శించారు. పలు ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆస్తి సంబంధిత నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి పగలు రాత్రి బీట్ డ్యూటీల ద్వారా నిఘా ఉంచాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. విపిఓలు గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రవి, పోలీస్ సిబ్బంది మహేష్ తదితరులు పాల్గొన్నారు. గట్టు మండలంలోని పెంచికలపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక సమావేశాన్ని సర్పంచ్ ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యంపై గ్రామస్తుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిరోజ్, ఉప సర్పంచ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. దరూరు మండలంలోని గూడెందొడ్డి జలాశయ విస్తరణకు సవివర ప్రాజెక్టు నివేదిక, డిపిఆర్ రూపకల్పనకు సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధుల బృందం, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జలాశయాన్ని సందర్శించారు. భూసేకరణ, జలాశయ విస్తరణకు ఎదురయ్యే సమస్యలను పరిశీలించారు. 15 టీఎంసీల నీటి నిల్వకు డిపిఆర్ తయారు చేసినట్లు ఆయన తెలిపారు. నివేదికను ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందుతామన్నారు. తక్కువ భూసేకరణతో ఎక్కువ

0: నీటిని నిల్వ చేసే లక్ష్యంగా ప్రాజెక్టు విస్తీర్ణ ఉంటుందని తెలిపారు. గద్వాల పురపాలక పరిధిలో రోడ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ కు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో సమీకృత మార్కెట్లో దుకాణాలను వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్ విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించే చర్యలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. గట్టు మండలంలోని ఇందువాసి గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ ఈడిగ లక్ష్మి తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. చదువు మధ్యలో మానేసిన ముగ్గురు విద్యార్థులను తిరిగి స్థానిక పాఠశాలలో చేర్పించారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వద్దని, తప్పనిసరిగా ఆసుపత్రుల్లో చూపించుకోవాలని జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయ్య పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సీజనల్ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీహెచ్సి పరిధిలో జ్వర సర్వేను ప్రారంభించాలన్నారు. అల్లంపూర్ పురపాలక సంఘం పరిధిలోని హోటళ్లను మున్సిపల్ కమిషనర్ రమేష్ తనిఖీ చేశారు. వంటగది శుభ్రంగా ఉంచాలని యజమానులకు సూచించారు. మిగిలిన వ్యర్థ పదార్థాలను పురపాలిక ఆటోలు వేయాలని చెప్పారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ స్వాతి హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మానవపాడు మండల కేంద్రంలోని పలు దుకాణాలు, ప్రధాన కూడలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు విద్యా సాంస్కృతిక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని గద్వాల ప్రభుత్వ ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మీనాక్షి సూచించారు. కళాశాలలో డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థినులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించే కళాశాలల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈడీపీ ప్రోగ్రాంలోని బీఎఫ్ఎస్ఐ కోర్సుల గురించి వివరించారు. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసాద్, సురేష్ బాబు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ నరసింహరావు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మితో కలిసి 13 మండలాల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, పాఠశాలల్లో శుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు. బడిబాటలో గతంలో కంటే 10% అదనంగా అభివృద్ధి పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
1: జోగులాంబ గద్వాల్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ కె ప్రతాప్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200

హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ను కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ధి చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం పైన ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్ధిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బోర్డర్ అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బోర్డర్ అవుట్పోస్ట్లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పూరి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి అహ్మద్ హసన్ కాడియాగా గుర్తించారు. పట్టాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్ డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు, బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్కు కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వారాల వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని

0: చర్చించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తుల్ని ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టువులైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ్చ ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళన రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతుంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడక మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణించడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2 వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సి హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సి U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: உதயதரங்கிணி. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఫిజియోథెరపీ చికిత్స అవగాహన ఈ అంశం గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ టి శివరామకృష్ణ గారితోటి పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఇల్లందుల రవికుమార్.
1: మన నిత్య జీవితంలో చాలామందిని చూస్తుంటాం ఎక్కువగా ఫిజియోథెరపీ మీద ఆధారపడుతూ ఉన్నారు. మరి అసలు ఈ ఫిజియోథెరపీ అవసరం ఎవరికి కలుగుతుంది, ఏ పరిస్థితుల్లో కలుగుతుంది? అలాగనే మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది అలాగే నడుము నొప్పితో కూడా బాధపడుతూ ఉన్నారు. మరి ఈ నడుము నొప్పికి కూడా కారణాలు ఏంటి? ఇలాంటి విషయాలపై మనకు అవగాహన కల్పించేందుకు ఈ రోజున మనతో ఉన్నారు డాక్టర్ టి శివరామకృష్ణ గారు. వీరు ఫిజియోథెరపిస్ట్. మరి వీరిని అడిగి ఈ ఫిజియోథెరపీ గురించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు అసలు ఈ ఫిజియోథెరపీ డాక్టరు అవసరం అంటే ఎవరెవరికి కలుగుతుంది జనరల్గా చెప్పండి.
2: జనరల్గా ఫిజియోథెరపీ అంటే కండరాలు జాయింట్లు, జనరల్గా మన కండరాల కదలిక జాయింట్లను నడిపిస్తూ ఉంటాయి. మన ఇప్పుడు జాయింట్ చుట్టూ కండరాలు ఉంటే జాయింట్లు నడిపిస్తూ ఉంటాయి. ఎక్కడైతే మన జాయింట్ మూమెంట్ డిస్టర్బ్ అవ్వడం కానీ, కండరం ఎప్పుడైతే టైట్ అయిపోయి ఆ జాయింట్ మూమెంట్ని పూర్తిగా చేయనీకపోవడం కానీ, ఇట్లాంటి చిన్న చిన్న కండిషన్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద కండిషన్ల వరకు, అంటే

0: షోల్డర్ ఆర్థరైటిస్ కానీ, హిప్ ఆర్థరైటిస్ కానీ, నీ ఆర్థరైటిస్ కానీ, లంబార్ అంటే మీకు తెలిసి ఉంటే డిస్క్ సమస్య, సియాటిక్ అని అంటారు, లంబార్ డిస్క్ సమస్యల్లో, సర్వైకల్ ప్రాబ్లంలో, పోస్ట్ ట్రామాటిక్ అంటే దెబ్బలు తగ్గడం వల్ల సర్జరీ అవుతూ ఉంటాయి ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత. ఆ జాయింట్లలో స్టిఫ్నెస్ మొదలయ్యి కండరాల్లో వీక్నెస్ మొదలయ్యి దాంతో ఆ జాయింట్ మూమెంట్ క్లియర్గా చేయలేకపోతూ ఉంటారు. వీళ్లకు ఒక పద్ధతి ప్రకారం అంటే ఆ జాయింట్లో రేంజ్ ఎంత ఉంది, ఇంకెంత ఇంప్రూవ్ చేయాలి, ఆ మసిల్లో కండిషన్ ఎలా ఉంది, ఏ కండిషన్లో ఉంది, ఆ కండిషన్ నుంచి దాన్ని బెటర్గా ఎలా చేయొచ్చు, ఫిజియోథెరపీలో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, వాటి అన్నిటిని యూజ్ చేసి వాళ్ళ ఇంతకుముందు అంటే ఇంజురీ కానీ డిస్టర్బెన్స్ కన్నా ముందు ఎలా నడిచారో ఎలా ఉన్నారో దాన్ని రీపొజిషన్ చేసుకోవడానికి ఈ ఫిజియోథెరపీ సబ్జెక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
1: జనరల్గా మనం ఫిజియోథెరపీని కన్సల్ట్ చేయాలి అంటే, అంటే మీరు చెప్పిన ఈ వ్యాధులు ఉన్నప్పుడే చేయొచ్చా, లేకపోతే విడి టైంలో కూడా మనం ఆరోగ్యం కాపాడుకోవడానికి మనము ఉపయోగించుకోవచ్చా?
0: జనరల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాకుండా ప్రతిరోజు మన డే టు డే లైఫ్ అంటే యాక్టివిటీస్, వర్క్, ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, ఎక్కువసేపు నడవలేకపోతున్నాను, ఎక్కువసేపు ఇంతముందులాగా పనిచేయలేకపోతున్నాను అనే కండిషన్లు చాలా వరకు చూస్తూ ఉంటారు మీరు కూడా. ఇలాంటి వాళ్ళు కూడా ఫిజియోథెరపీ తీసుకోవచ్చు. అంటే మీ పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం, అంటే మీలో ఉన్న శారీరక దృఢతను పెంచుకోవడానికి ఫిజియోథెరపీ మీకు ఉపయోగపడుతుందండి. ఎప్పుడైతే మనం దీన్ని అశ్రద్ధ చేస్తామో, అంటే మన రోజు యాక్టివిటీస్లో మన ప్రాబ్లం ఇక్కడ మాకు చిన్నగా కనబడుతుంది, అంటే ఆ చిన్నగా ఉన్నప్పుడే మీరు అంటే అడిగిన క్వశ్చన్ అదే అండి, ప్రివెన్షన్. ఆ ప్రివెన్షన్ కనుక మీరు కరెక్ట్గా జాగ్రత్త తీసుకపోతే దానికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది.
1: ఈ మధ్యన చూస్తుంటేనే ఈ ఫిజియోథెరపీ అనేది డాక్టర్లు అనేది సజెస్ట్ చేస్తున్నారు, మరి ఇంతకుముందు అవసరం అనేది లేదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది?
0: అవునండి, ఇంతకుముందుకు కూడా ఉందండి. 1956-60 డిజైన్ అయింది కోర్సు, కానీ మన ఏపీలో 1994-95 అయింది. కానీ దీన్ని కమర్షియల్ సబ్జెక్ట్గానే చూశారు, దీన్ని గవర్నమెంట్ కాలేజ్లో యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇయర్ అంటే ఈ 2026 సంవత్సరం నుంచే ఎంసెట్లోకి, నీట్లోకి యాడ్ చేశారు. ఇంత ఫిజియోథెరపీ ఇంతకుముందుకు లేదు, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లు, కౌన్సిల్ స్టార్ట్ అవుతుందండి, ఎందుకంటే దాని ప్రాచుర్యం పెరిగింది కాబట్టి. ఫిజియోథెరపీ అనేది ఒక సోఫిస్టికేటెడ్ సబ్జెక్ట్ సార్. సోఫిస్టికేటెడ్ అంటే ఇప్పుడు జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ ఎలాగో ఫిజియోథెరపీ కూడా ఒక విధమైన సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ స్పెషాలిటీ వేరే ఉంది అని ఇప్పుడు జనాలు గుర్తించడం జరిగింది. మోస్ట్లీ కరోనా తర్వాత అంటే లంగ్స్ డిస్టర్బెన్సెస్ కానీ, అంటే లోకమోషన్ అంటే మూమెంట్లో డిస్టర్బెన్సెస్ కానీ చాలా ఎక్కువ ర్యాపిడ్గా కనబడ్డాయి. ఇంతకుముందు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఫిజియో సజెస్ట్ చేస్తే ఆలోచించి తీసుకునేవాళ్ళు. కాకపోతే కరోనా తర్వాత ఏమైందంటే కార్డియాక్ రిహాబిలిటేషన్, కార్డియో పల్మనరీ రిహాబిలిటేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే తొందరగా లంగ్స్, హార్ట్ డ్యామేజ్ అయిపోయి పేషెంట్ 40 ఏళ్ళ సంవత్సరాలు ఉన్న పేషెంట్ సడన్గా 60 ఏళ్ళు 70 ఏళ్ళ లాగా అయిపోయాడంటే నడవలేకపోవడం, చాతకాకపోవడం, గాలి పీల్చుకోరాకపోవడం. సో దీంట్లో ఫిజియోథెరపీ కార్డియో పల్మనరీ టెక్నిక్స్ తోటి ఫిజియోథెరపీ ప్రాచుర్యం రావడం చాలా ఈ మధ్యకాలం రావడం బాగా జరిగిందండి. అంటే ఇంతకుముందుకు ఉంది ఈ సబ్జెక్టు పోస్ట్ ఆపరేటివ్ కేసెస్లో, అంటే సర్జరీ జరిగిన తర్వాత జాయింట్ స్టిఫ్నెస్ తగ్గడం కోసం అనేది, రేంజ్ ఆఫ్ మోషన్ కోసం అని ఫిజియోథెరపీ వాడేవాళ్ళు. కాకపోతే అన్ని కండిషన్లు మీరు అన్నట్టుగా నీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, షోల్డర్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీ పోవాలా వద్దా, చేయించాలా వద్దా అన్న క్వశ్చన్ మార్క్లోనే ఉండేది. కానీ ఈ కాలంలో అంటే ఈ ప్రజెంట్ డేస్లో మెడిసిన్ కన్నా, నొప్పి తగ్గడానికి మెడిసిన్ వాడుతూ ఏ మెడిసిన్ కూడా కండరాల్లో బలం పెంచదన్న కాన్సెప్ట్ మాత్రం జనాలకు ఎక్కువగా తెలిసిపోయింది. అదొకటి. రెండోది, అన్ని ఏ ప్రాబ్లంకైనా మెడిసిన్ రీప్లేస్మెంట్ ఉంది, కానీ ఎక్సర్సైజ్కి కండరాల్లో బలం పెరగడానికి మాత్రం రీప్లేస్మెంట్ లేదు, మనం చేయాల్సిందే. సో దాన్ని తోటి ఈ ప్రాచుర్యం పెరగడం ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే ఉన్నాయి, అలా జరిగింది.
1: అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనిస్తున్న పరిస్థితుల్లో ఎక్కువగా ఏ సమస్యల వాళ్ళు ఈ ఫిజియోథెరపీకి వస్తున్నారు మీ దగ్గర?
0: ఎక్కువగా అంటే చాలా వరకు కేసులు మీకు న్యూరోలాజికల్, ఇప్పుడు నేను ఇంతకుముందు కార్డియోపల్మరీ గురించి మాట్లాడానండి, దేర్ ఆర్ లైక్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయండి. స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది ఒక సబ్జెక్టు. స్పోర్ట్స్ ఇంజురీస్ రకరకాల ఇంజురీస్ ఉంటాయి, ఏ ఇంజురీకి ఎలా ట్రీట్మెంట్ చేయాలని ఒక ప్రోగ్రామ్. దీని తర్వాత ఆర్థోపెడిక్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఆర్థోపెడిక్లు అంటే పోస్ట్ ఫ్రాక్చర్ కేసులు, పోస్ట్ సర్జరీ కేసులు. అలాగే కార్డియోపల్మరీ అయిపోయింది, స్పోర్ట్స్ మాట్లాడడం, ఆర్థో మాట్లాడడం, గైనిక్లో కూడా, గైనిక్లో అండ్ రిహాబిలిటేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉందండి. రిహాబిలిటేషన్ అంటే మీరు ప్యాలియేటివ్ కేర్ విన్నారా? ప్యాలియేటివ్ కేర్, ప్యాలియేటివ్ కేర్ అంటే ఎండ్ స్టేజ్, అంటే పేషెంట్ చివరి దశలో ఉన్నప్పుడు చాలా వరకు ఇవి మనకి ఇప్పుడు ప్యాలియేటివ్ కేర్ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అండ్ జెరియాట్రిక్ రిహాబిలిటేషన్లో కంప్లీట్గా బెడ్ మీద ఉన్న పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఏం చేయాలి అంటే ఒక రిహాబిలిటేషన్ ఒక సబ్జెక్ట్ అంటే వాళ్ళకనే కాదు రిహాబిలిటేషన్ ఒక పార్ట్ మొదటి నుంచి, అంటే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా రిహాబిలిటేషన్ ఒక సబ్జెక్ట్ అదే.
1: మీరు గమనించిన దాన్ని బట్టి చూస్తుంటే అంటే ఏ కేసులు ఎక్కువగా ఫిజియోథెరపీ అవసరం అవుతుంది మీకు ఇప్పుడు?
0: ఏ కేసులో అనే దానికంటే, మీ క్వశ్చన్ బాగుంది సార్, ఏ కేసులో అనే దానికన్నా అన్ని కేసులలో ఫిజియోథెరపీ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఏంటంటే ఇప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ఆర్థోపెడిక్ కేసులు కానీ,

0: పల్మరీ కానీ, ప్రతి కేసులో పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయడమే ఫిజియోథెరపీ పని అండి. క్లియర్ గా
1: అంటే బాడీ మొత్తంలో ప్రతి పార్ట్కి ఫిజియోథెరపీ
0: అవసరమవుతుంది. ఒక ఏంటి తప్ప ఏంటిలో ఏం లేదు ఆప్షన్. ఏంటిలో కూడా స్పీచ్ లో కూడా మళ్ళీ ఫిజియోథెరపీ అండ్ స్పీచ్ థెరపిస్ట్ వేరే ఉన్నారు. దీంట్లో మీరు కార్డియోపల్మరీ గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అంటే బ్రీతింగ్ ప్యాటర్న్ ఎక్కువగా, అంటే బ్రీతింగ్ ప్రాపర్గా లేదు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ గ్యాస్ ఎక్స్చేంజెస్ క్లియర్ గా జరగట్లేదు, మ్యాక్సిమం రావట్లేదు. అంటే దానివల్ల పేషెంట్ హీమోగ్లోబిన్ ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో తగ్గిపోతాయి కాబట్టి పేషెంట్ ఎప్పుడు లెథార్జిక్గా ఉంటారు. సో వాళ్ళను నార్మల్ తీసుకురావడం కోసం కార్డియోపల్మరీ రిహాబిలిటేషన్. మసిల్స్ గురించి మీకు ఎట్లా ఐడియా ఉంది, మసిల్ స్ట్రెంథనింగ్ జీరో, కంప్లీట్గా న్యూరలాజికల్ కండిషన్లు, ఇక్కడ నర్వ్ డీనర్వేట్ అయినా లేకపోతే స్పైన్లో డిస్టర్బెన్సెస్ అయిపోయి స్పైనల్ కార్డ్ ఇంజరీస్ జరిగినప్పుడు కాళ్ళు చేతులు పడిపోయినా, అంటే కంప్లీట్గా నరం కట్ అయిపోతే ఏం చేయలేము కానీ కొంత ఇంటాక్ట్ ఉంది, పేషెంట్ కొంచెం తిమ్మిరిలాగా ఉన్నాయి, కాళ్ళల్లో కొద్దిగా కదలిక ఉంది, ఆ పేషెంట్ లేచి నడిచే అవకాశం ఉందా, అది మంచి సబ్జెక్ట్ అండి. దాన్ని రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు దాంట్లో మోస్ట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్లు కొంతవరకు రికవర్ అయ్యి స్పోర్ట్స్లో పారాఒలింపిక్లో కూడా ఉన్నారు చాలా వరకు. మీకు ఈ మధ్యలో చూసే ఉంటారు గౌతమ్, చాలా వరకు ఉన్నారండి పారాఒలింపిక్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రిహాబిలిటేషన్ పార్ట్ నుంచి ఫిజియోతో బయటకు వచ్చిన వాళ్ళే.
1: అయితే ఇప్పుడు మీరు శరీరంలో ప్రతి అవయవానికి మన ఫిజియోథెరపీ అవసరం ఉందని చెప్తున్నారు కదా, అంటే మనం ఒక్కొక్క పార్ట్ జనరల్గా తీసుకుందాం.
0: ఓకే సార్.
1: అంటే ఇప్పుడు మెదడుకు సంబంధించి అసలు ఏ పరిస్థితి జరుగుతుంది, ఆ జరిగినప్పుడు ఇది ఎట్లా చేస్తారు మీరు?
0: మెదడుకు సంబంధించి మనకు కామన్ గా చూసే కండిషన్ స్ట్రోక్ అంటాం సార్,
1: బ్రెయిన్ స్ట్రోక్.
0: స్ట్రోక్ అంటే స్ట్రోక్ కూడా రెండు రకాలుగా ఉంటుంది, హెమరేజిక్ స్ట్రోక్, ఇస్చెమిక్ స్ట్రోక్ అంటారు. ఇస్చెమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల ఆ కండిషన్స్ కారణాలు ఏంటని ఆ కండిషన్ సెపరేట్ గా ఉంటాయి, అది ఎందుకు అందలేదు ఎందుకు అయింది దానివల్ల, అంటే ఆ జరగడం వల్ల బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల ఆ డిస్టర్బెన్స్ వచ్చి పర్టికులర్ ఏరియా లోపల బ్రెయిన్ లో బ్లడ్ సప్లై చేసే ఏరియా లోపల ఒక ఏరియా లోపల డిస్టర్బెన్స్ అవుద్ది, ఆ ఏరియా డిస్టర్బెన్స్ ని పట్టి శరీరంలో వీక్నెస్ తయారవడం జరుగుతుంటారు. ఇప్పుడు కుడివైపు ప్రాబ్లం ఉంది, ఎడం వైపు కుడి చెయ్యి, ఎడం చెయ్యి, ఎడమ కాలు పక్షపాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అది ఎందుకు అనేది వేరే సబ్జెక్ట్. సో బ్లడ్ సప్లై ఎక్కువ అంటే ప్రెషర్ బీపీ పెరగడం వల్ల రక్తనాళం చిట్లిపోయి బ్లీడ్ అవడం వల్ల ఎక్స్ట్రా స్పేస్ అంటే ఆ బ్లడ్ రావడం వల్ల ఆ బ్రెయిన్లో ఉండే స్పేసే కాంపాక్ట్ మొత్తం ఎక్కడికక్కడ డిజైన్ చేసి ఉంది. ఓకే, ఆ స్పేస్లోకి బ్లడ్ రావడం వల్ల బ్రెయిన్కి సంబంధించిన కణాలు కుంచుకుపోయి ప్రెషర్కి గురై వాటి ఫంక్షన్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని అలాంటి కండిషన్లో ఫిజియోథెరపీ పార్ట్ ఏంటంటే ఫస్ట్ అక్యూట్ పేషెంట్కి ఇమీడియట్గా అడ్మిట్ చేయడం, మెడిసిన్ సపోర్ట్ చేయడం, న్యూరోఫిజిషియన్ చూడడం, ఇదంతా అయిపోయింది. పేషెంట్ స్టేబుల్ చేసిన తర్వాత ఇంకా బ్లీడ్ అవ్వట్లేదు, స్టేబుల్గా ఉన్నాడు, ఇస్చెమిక్ స్ట్రోక్లో పేషెంట్ స్టేబుల్ ఉన్నాడు ఇప్పుడు కండిషన్, అప్పుడు ఎక్కడ వీక్నెస్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఫిజియోథెరపీ స్టార్ట్ చేద్దాం. 1-3 డేస్ తర్వాత పేషెంట్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది, ఎడమ కాలు ఎడమ చేయి వీక్ అయిపోయింది, పేషెంట్ కదిలేయలేకపోతున్నాడు. సో దాని నుంచి అప్పుడు మెల్లిగా మెల్లిగా పేషెంట్ కంప్లీట్గా బెడ్లో ఉన్న పేషెంట్ జీరో అంటారండి పవర్, కంప్లీట్గా జీరో నుంచి 5, మనం ఇప్పుడు యాక్టివ్గా నిలబడి నడుస్తూ ఉంటే 5 అనుకున్నాం. సో దాన్ని జీరోగా మెల్లి మెల్లిగా ప్రమోట్ చేస్తూ ఎక్సర్సైజ్, కొన్ని ఒక ప్యాటర్న్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి, దాన్ని NDT అండ్ న్యూరల్ డెవలప్మెంటల్ థెరపీ అంటారు అడల్ట్. దాన్ని చేయడం వల్ల పేషెంట్ కంప్లీట్ గా బెడ్ లోనే ఉండకుండా లేచి నడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: జనరల్ గా ఎంత టైం పడుతుందండి ఇప్పుడు మీరు చెప్పిన సిచ్యువేషన్ లో?
0: ఒక్కొక్క కండిషన్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి, అందరికి అన్ని ఏజ్ల గ్రూప్లకి ఒకే రకంగా ఉంటుంది. ఈ మధ్యలో మీరు పక్షవాతం, నాకు తెలిసి మీరు వినిండి ఒక 15 ఏళ్ల కింద పక్షవాతం అంటే 50-60 ఏళ్ల పైన వాళ్ళకి వచ్చేది కదా, కానీ ఈ రోజులలో ఏం జరుగుతుంది 35 ఏళ్లకు 30 ఏళ్లకి అంటే ఆహారపు అలవాట్లు కానీ లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానీ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ 35-40 ఏళ్లకు నేను చూసిన కేసులు అయితే వెరీ ఎర్లీ ఏజ్ 26 ఇయర్స్ కూడా స్ట్రోక్ వచ్చింది. సో దాంట్లో ఎవరికైతే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి రికవరీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది, దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం. డ్యామేజ్ ఎవరికైతే ఇస్చెమిక్ స్ట్రోక్లో డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది, ఎవరికైతే డ్యామేజ్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి రికవరీ తొందరగా జరుగుతూ ఉంటుంది. సో క్యాల్కులేటెడ్గా ఇన్ని రోజులు అని ఖచ్చితంగా చెప్పలేము, ఆ రికవరీ చూసుకుంటూ చేస్తూ వెళ్ళిపోవాల్సింది.
1: అంటే రోజుగా ఎంత టైం తీసుకోవచ్చు, అంటే రోజు ఒక గంట అట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే మీరు సరే టైం పీరియడ్ అనేది ఎక్కువ ఉండొచ్చు?
0: అవునండి, జనరల్గా ఎవరైనా ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో స్టూడెంట్ ఉన్నారండి, ఐడియల్ టైం ఫర్ స్టూడెంట్ ఈజ్ 40-50 మినిట్స్. ఇలాగే పేషెంట్ కూడా సస్టైన్గా కంటిన్యూస్గా వర్క్ చేస్తే, మనం కూడా జిమ్లో వర్క్ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, కంటిన్యూస్గా మన కెపాసిటీ పెంచుకొని ఫస్ట్ 10 నిమిషాల కన్నా 20 నిమిషాల కన్నా ఎక్కువ ఎవరు చేయలేరు. రోజున తర్వాత మాక్సిమం పీరియడ్ మీరు అన్నగడానికి 40-45 నిమిషాల వరకు అయితే చేయొచ్చు చేయొచ్చు డేలో. అట్లా 2-3 సార్లు 4 సార్లు కూడా చేసుకోవచ్చు.
1: ఏదేమైనా ఆ సమస్య పక్షపాతం ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఫిజియోథెరపీ ఎక్కువగా ఉపయోగపడుతుందని మీరు మాటలను బట్టి తెలుసు.
0: మెడిసిన్స్ తో కానీ అంటే మెడిసిన్స్ తో ఎంతవరకు అయితే రికవర్ అయిపోయిందో, పేషెంట్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఆ కండిషన్ డిస్టర్బెన్స్ ఇంకా

0: తగ్గకుండా వచ్చిన ప్రాబ్లం తగ్గిపోవడానికి ఉంది. కానీ ఆ ప్రాబ్లం వల్ల అంటే బ్రెయిన్ లో డిస్టర్బెన్స్ వల్ల పేషెంట్ కి మూవ్మెంట్ పోతుంది. ఆ మూవ్మెంట్ రికవరీ రావాలంటే ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేయడం వల్ల పేషెంట్ కి మళ్ళీ రీఎడ్యుకేట్ చేయడం, అంటే జీరోకి వచ్చేసిన మసల్ ని ఇట్స్ లైక్ డిశ్చార్జ్ బ్యాటరీ అన్నట్టు, మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేస్తున్నట్టుగా కంపల్సరీ మసల్స్ ని జాయింట్స్ ని రీఎడ్యుకేట్ చేయడం వల్ల పేషెంట్ మూమెంట్ మంచిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
1: అట్లా ఇప్పుడు చాలా మంది మరి వెన్నెముక సమస్యలు కూడా ఎక్కువగా బాధపడుతున్నారు కదా, ఇలాంటి వాళ్ళకి మనకి ఫిజియోథెరపీ ఎట్లా ఉపయోగపడుతుంటారు?
0: వెన్నెముక సమస్యల్లో మెడ నడు నొప్పులు అనేటివి జనరల్ గా యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్, మన రోజువారి దినచర్యలో మనం చేసే పనుల్లో ఏ పని అయినా కొంచెం ఒత్తిడి గురైన పని చేసినా ప్రతిరోజు ఆ పని చేయము, ఆ రోజు కొంచెం పని ఎక్కువైంది, దాని తగ్గట్టుగా రెస్ట్ తీసుకోవడం, దాని తగ్గట్టుగా హీట్ అప్లికేషన్ అని లేదా ఐస్ అప్లికేషన్ అని ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ తీసుకుని దాన్ని కొంచెం జాగ్రత్త చూసుకుని, నొప్పి వచ్చిందన్నప్పుడు ఇంట్లో జండు బోన్ రాయడం, నూనెతో మర్దన చేయడం, ఇట్లాంటివి కొన్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అవి చేయకుండా మనకు టైం లేదు, తర్వాత చూద్దాం నొప్పి కొంచెం వచ్చింది అని దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల ఎక్కడైతే స్పైన్ చుట్టూ అంటే నడుము చుట్టూ, తొంటి చుట్టూ, మెడ చుట్టూ, భుజాల చుట్టూ ఉన్న కండరాలు ఎప్పుడు స్ట్రెయిన్కి గురవుతూ ఉంటాయి, ఎప్పుడు రెగ్యులర్గా వాటిని స్ట్రెచ్ చేసుకోకపోతే అంటే వాటిని ఒక కండిషన్లో మనం పెట్టుకోకపోతే ఆ స్ట్రెయిన్ అనేది పెరిగి స్పైన్ మీద ఆ నరాలు కండరాల మీద ఒత్తిడి, అంటే ఆ కండరాలు షార్ట్ అయిపోవడం వల్ల, టైట్ అయిపోవడం వల్ల స్పైన్లో మూమెంట్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఆ డిస్టర్బ్ చేసిన స్పైన్ మూమెంటు డిస్క్ మీద ప్రెషర్ పడి, ఆ డిస్క్ నరం మీద ప్రెషర్ పడి దాంతో టిమ్మిలు రావడం, నొప్పి పెరిగిపోవడం, స్పైన్ కదలకపోవడం, ఏ పొజిషన్లో ఒకటే పొజిషన్లో అలవాటైపోయి సెల్ ఫోన్ చూస్తున్నా కానీ ల్యాప్టాప్లో చూస్తున్నా కానీ లేకపోతే కూర్చొని పనిచేసే వాళ్ళు కానీ కొంచెం శారీరక శ్రమ ఎక్కువ చేసే వాళ్ళు కానీ పనిచేసే ముందు ఆ నొప్పి తెలవక పని అయిపోయిన తర్వాత ఆ నొప్పికి ఇబ్బందికి గురై ఆ నొప్పిని తగ్గించుకోవడం అర్థం కాక పని ఒత్తిడి వల్ల మళ్ళీ దాన్ని నిశ్రద్ధ చేసి పోవడం వల్ల ఇట్లాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. చిన్న నొప్పిని ఎప్పుడు అశ్రద్ధ చేయదు. నొప్పి అనేది ఇట్స్ అ బై ప్రోడక్ట్. బై ప్రోడక్ట్ అంటే ఏదో సమస్య జరగడం వల్ల నొప్పి అనేది ప్రివెంటివ్ మెకానిజం, అంటే నొప్పి వస్తుంది అంటే ఏదో ప్రాబ్లం జరుగుతుంది ఆగి చూసుకోండి అని అది ఒక అలారం.
1: అయితే ఈ నొప్పి వచ్చినప్పుడు మనం చాలా మంది ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి పోవాలో తెలియదు, నొప్పి అనగానే ఎముకల ఆయన దగ్గరికి పోతారు. మరి ఫిజియోథెరపిస్ట్ ని గనక సంప్రదిస్తే సరిపోతుంది ముందుగా మన శరీరంలో నొప్పి కానీ మీరు అన్నట్టు వెన్నెముక నొప్పి
0: కానీ? ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న స్ట్రెయిన్స్ అంటే చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న నొప్పులు ఉన్నప్పుడు ఫిజియోథెరపిస్ట్ సంప్రదిస్తే అది ప్రాబ్లం ఉందా లేదా. ఇప్పుడు నేను మీకు మొదట్లో చెప్పాను 20 ఏళ్ళ వాళ్ళకి నుంచి 40 ఏళ్ళ వరకు సైలెంట్ డిస్క్, సడన్ గా ఇన్ని రోజుల వరకు నాకు ఎప్పుడు నొప్పి లేస్తా, సడన్ గా నాకు డిస్క్ ప్రొలాప్స్ అంటున్నారు, వారం రోజుల్లో సర్జరీ చేయాలని లేదా రెండు కాళ్ళు పడిపోతాయి అంటున్నారు, కాళ్ళలో తిమ్మిర్లు వచ్చేస్తారు, నాకు ఇంతకు వచ్చింది సమస్య, అంటే ఇది అశ్రద్ధ వలన. ఇట్లాంటి చిన్న నొప్పి పెద్ద నొప్పి, ఫస్ట్ నొప్పి ఉంది, నొప్పి కారణం ఏంటి అది మీకు తెలుస్తుంది, నొప్పి ఎలా తగ్గించుకోవాలో అర్థం కాకపోతే ఫిజియో పెయిన్ మేనేజ్మెంట్ అనేది మంచి సబ్జెక్ట్ అండి. ప్రతి పెయిన్ ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఎక్కువసేపు పెయిన్ ని క్యారీ చేయకూడదు అసలు విషయం. ఈ పెయిన్ క్యారీ చేయకుండా ఆ నొప్పిని తొందరగా తగ్గించుకునే టెక్నిక్ ఫిజియోథెరపిస్ట్. ఒకవేళ నొప్పి తగ్గట్లేదు ఫిజియో చేసినా తిమ్మిర్లు అనేటి ఇబ్బందిగా ఉన్నాయి, న్యూరో ఫిజిషియన్ కలవండి. తిమ్మిర్లు అలాగే ఉన్నాయి, మెడిసిన్ వాడినా తగ్గట్లేదు, తిమ్మిర్లు బాగా ఎక్కువైపోయి మసల్ వీక్నెస్ డెవలప్ అవుతుంది అని న్యూరో ఫిజిషియన్ న్యూరో సర్జన్ కి రిఫర్ చేస్తారు.
1: జనరల్ గా ఇప్పుడు ఫిజియోథెరపీ సాధారణంగా కొంచెం నొప్పి కాగానే ఏంటంటే మైనర్ ఇవి అనగానే ఫిజియోథెరపిస్ట్ సంప్రదిస్తే దానికి సొల్యూషన్ కనుక తొందరగా ఉండే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. అట్లే ఇప్పుడు మరి ఎక్కువగా మీరు అన్నట్టు ఈ వెన్నెముక సమస్యనే ఈ నడుము నొప్పికి లింక్ ఉంటుందండి, అది వేరేనండి?
0: అవునండి, వెన్నెముక సమస్య ఇప్పుడు మీకు చెప్పినట్టుగా నడుములో పూసల మాదిరిగా ఇప్పుడు నడుములో 5 ఎముకలు ఉన్నాయండి, అంటే L1, L2, L3, L4, L5 అన్నారు. ప్రతి L1, L2 నుంచి రైట్ లెఫ్ట్ బ్రాంచెస్ వచ్చేస్తున్నాయి. ఓకే, స్పైనల్ కార్డ్, ఎక్స్ట్రీమ్ నర్వస్ అంటారు, ట్రావెజింగ్ నర్వ్ అంటే మెయిన్ నరము రైట్ లెఫ్ట్ ఒక బ్రాంచ్ లాగా వచ్చేస్తుంటారు. ఇవన్నీ కలిసి అంటే నడుము దగ్గర L1, L2 దగ్గర కొన్ని నరాలన్నీ కలిసి నరంగా మారుతుంది, దాన్ని షేట్ అది కింద కాలు వరకు పాదం వరకు సప్లై చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే కంప్రెషన్ అంటే డిస్క్లో L1, L2, L3, L4 ఎక్కడ కంప్రెషన్ అయినా L4, L5 సో కంప్రెషన్ అయినా ఆ నరము కింద వరకు నొప్పి వెళ్ళిపోవడం అని జరుగుతుంటుంది. సో మా దగ్గరకు వచ్చే కేసులలో సివియర్ కేసుల కన్నా సివియర్ లాగా ఉండే సూడో సియాటిక, సూడో అంటే ఏమి లేదు అని అర్థం, అంటే నరం మీద ఒత్తిడి పడుతూ ఉంది కానీ పేషెంట్కి 3 రోజులు ట్రీట్మెంట్ చేయగానే మొత్తం నొప్పి తగ్గిపోయి నార్మల్ అయిపోతూ ఉంటారు. అంటే ఏజ్ గ్రూప్ను బట్టి, వర్క్ స్టైల్ని బట్టి ఓవర్లోడ్ అయింది. చాలా కేసులు ఇలాగ సియాటిక అని డయాగ్నోస్ చేసి MRI చేసేసి అన్ని టెస్టులు చేస్తే సార్ నాకేం లేదు, మరి నొప్పి ఎందుకు వస్తుంది?
1: ఇప్పుడు సయాటిక నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి జనరల్ గా అంత మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు.
0: అవునండి,
1: మరి మీరు చెప్తే అది పూర్తిగా నయమవుతుందండి ఫిజియోథెరపీలో?
0: అదే సార్, నేను చెప్పాను కదా పెయిన్, కంప్రెషన్ వల్ల పెయిన్ వచ్చింది,
1: అదే
0: కంప్రెషన్ వల్ల కండిషన్ ఎలా ఉన్నా ట్రీట్ చేయొచ్చు. సియాటికాలు కొన్ని స్టేజ్ల వరకు ఫిజియోథెరపీ వర్కౌట్.

0: వద్దండి, అంటే లాస్ట్ స్టేజ్ లో మాత్రం తిమ్మిర్లు బాగా ఎక్కువైపోయి పేషెంట్ కదలలేకుండా ఉంటే అప్పుడు సర్జరీకి పోవాల్సిందే. కానీ ఎండ్ స్టేజ్ వరకు ఫిజియోతో రికవరీ చేసే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే బాడీలో డిస్క్ హీల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి 40 నుంచి 50 ఏళ్ళ వాళ్ళకి కూడా డిస్క్లో ప్రెషర్ అండ్ హీలింగ్, మన బాడీలో హీలింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. డిస్క్ డ్యామేజ్ అయిన డిస్క్ తర్వాత అది హీల్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం వరకు మనం చుట్టూ నొప్పి లేకుండా కండరాలు జాయింట్లు కదిలే విధంగా నొప్పి తగ్గే విధంగా ఫిజియోథెరపీ చేసుకుంటే కనుక ఆ డిస్క్ తనంత తాను హీల్ అయిపోయి కొంతమంది సర్జరీ అన్న వాళ్ళకు కూడా సర్జరీ ఉపయోగం లేకుండా కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యలో చాలా కేసులు చూసిన నేను, దాదాపు 400 నుంచి 450 కేసుల వరకు చేశాను, చాలా రిజల్ట్స్ ఉన్నాయి. అంటే న్యూరో సర్జన్ సర్జరీ అన్న కేసును కూడా కొంతవరకు హోల్డ్ చేసి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేసిన కేసులు ఉన్నాయి.
1: అంటే ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒకటి రుమాటిక్ పెయిన్స్ కూడా అన్నారు.
0: అవును సార్.
1: మరి రుమాటిక్ పెయిన్స్ కంటే మనం మాత్రలు వాడుతూ ఇక్కడ చేయాల్సి వస్తుందా, ఎట్లాంటిది?
0: అవును సార్, రుమాటిక్ లో అంటే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం చేసే ట్రీట్మెంట్ వల్ల ఇన్ఫ్లమేషన్ చాలా తక్కువ తగ్గుతుంది. సో సరే, మొత్తం తగ్గిన మళ్ళీ నెక్స్ట్ డే ఇమీడియట్ గా రావడం ఎక్కువ, అంటే చాలా తొందరగా వస్తూ ఉంటుంది రుమాటిక్. దాంట్లో మెడిసిన్ వాడుతూ ట్రీట్మెంట్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే డిఫార్మిటీస్ డెవలప్ కాకుండా, అంటే రుమాటిక్ ఆర్థరైటిస్ లో కొన్ని డిఫార్మిటీస్ డెవలప్ అవుతా ఉంటాయి, ఆ డిఫార్మిటీస్ డెవలప్ కాకుండా మనం ఫిజియోథెరపీ చేస్తూ ఆ జాయింట్ మూమెంట్ కాపాడుకోవచ్చు.
1: రుమాటిక్ అంటే జనరల్ గా నొప్పులు కదా, అట్లాంటి వాళ్ళకి మరి మీరు ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ లాగానే ఉంటాయి కదా.
0: అవును సార్.
1: మరి అట్లా చేయగలుగుతారా వాళ్ళు?
0: అంటే జాయింట్ బట్టి, కొంతమందికి ఒక దగ్గర ఉంటుంది, కొంతమంది రుమాటిక్ సేమ్ రుమాటిక్ అంటే ఆర్య పాజిటివ్ పేషెంట్లు, కొంతమందికి మోచేతులు ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి అరచేతులు ఎక్కువగా ఉంటుంది, కొంతమంది భుజాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ డిఫార్మిటీ లేకుండా ఏ జాయింట్లలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎవరికి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు వినే ఉంటారు షాక్ వేవ్ కానీ లేజర్ కానీ హై ఎండ్ అల్ట్రాసౌండ్ కానీ అండ్ చిల్ థెరపీ అని ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా ప్రజల్లో, ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఏ పేషెంట్కి ఎంత డోస్ అవసరం, ఎంత క్యాల్కులేటెడ్ గా చేయాలి, ఎంతవరకు జాయింట్ కదిలించవచ్చు, ఎంత నొప్పి తగ్గిన తర్వాత చేయొచ్చు అనేది ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అవి స్లోగా స్లో ఒక్కొక్కరికి అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు, ఒక్కొక్కరికి వాళ్ళ నొప్పిని బట్టి వాళ్ళ జాయింట్ మూమెంట్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.
1: మీ ఫిజియోథెరపీలో మొత్తం అంటే ఇట్లా ఎక్సర్సైజ్ బేస్డ్ ఉంటుందా, మళ్ళీ దానికి మెడిసిన్స్ ఇచ్చి ఎక్సర్సైజ్ బేస్డ్ ఉంటుంది?
0: ఎక్సర్సైజ్ బేస్డే ఉంటుందండి ఎక్కువగా. జనరల్ గా ఇప్పుడు మీకు ఇంతకుముందుకు చెప్పాను కార్డియో పల్మరీ రీహాబిలిటేషన్, ఇలాగే పెయిన్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెంథనింగ్ టెక్నిక్లో చాలా వరకు NKT న్యూరోకైనెటిక్ థెరపీ అని, MDT మెడికల్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అని, మెకెన్జీ టెక్నిక్స్ అని కొన్ని అప్రోచెస్ ఉంటాయి సార్. ఏ ట్రీట్మెంట్ నేను కొన్ని నమ్ముతాను, కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను, కొన్ని నేర్చుకున్నాను, వీటి వల్ల ఏ పేషెంట్కి ఇది సూట్ అవుతుంది అనేది దాని పారామీటర్స్ బట్టి దాన్ని బట్టి ఆ పేషెంట్ చేస్తూ ఉంటాం. దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇంటర్నేషనల్ కోర్సెస్ అండి, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ అంటే రికగ్నైజ్డ్ కోర్సెస్ అండి. సో దీనివల్ల చాలా మందికి చాలా రిజల్ట్స్ ఉంటాయి, గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉంటాయి.
1: ఊబకాయం ఉంటారు కదా,
0: అవును,
1: అట్లాంటి వాటిలో మన ఫిజియోథెరపీ ఏమైనా ఉపయోగపడుతుందండి?
0: ఊబకాయంలో కూడా హెరిడిటరీ అండ్ హార్మోనల్ ఇవి ఉంటాయి సార్. హెరిడిటరీ అండ్ హార్మోనల్ అండ్ హ్యాబిట్ పెట్టండి, కొన్ని అలవాట్ల వల్ల శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ వీటిని కొన్ని మాడిఫై చేసి ఫిజియోలో కోర్ స్ట్రెంగ్ అంటాం, కోర్ స్ట్రెంగ్ అండ్ మసల్ ప్రోగ్రెసివ్ రెసిస్టెడ్ స్ట్రెంగ్ అదే సర్కిట్ ట్రైనింగ్, వీటి వల్ల పేషెంట్లో వెయిట్ తగ్గించవచ్చు. కాకపోతే వ్యాయామం అనేది ఒక 30% సార్, మిగతాదంతా ఒక 40-50% ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే బాడీస్ ఆర్ మేడ్ ఇన్ నాట్ ఇన్ జిమ్, మేడ్ ఇన్ కిచెన్. సో ఫుడ్ మనం ఏది తీసుకోవాలి అది కరెక్ట్ జాగ్రత్త తీసుకుంటూ ఒక 30% ఎక్సర్సైజ్ చేసి 50% మిగతా 20% ఉంది కదా సార్ బ్యాలెన్స్, దాని గురించి మీరు అడగలేదు. 50 అయిపోయింది, మరి 30 అయిపోయింది, ఇంకా 20 ఏంటి? స్లీప్ అండి, నిద్ర. నిద్ర కరెక్ట్గా ఉంటే బాడీ రికవరీ బాగుంటుంది అండి, అంటే మసల్ రికవరీ. మీ డే ఎంత వర్క్ చేస్తున్నారు, ఓవర్లోడ్ అయింది, నిద్ర కరెక్ట్గా ఉంటే బాడీ రికవరీ కరెక్ట్గా ఉంటుంది. సో దీనివల్ల మీరు అడిగిన ఇది ఏంటంటే ఊబకాయంలో ఆ చేంజెస్ రావాలంటే ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్ దాన్ని రెగ్యులరైజ్ చేస్తే, అంటే ఇవన్నీ ఇంప్రాపర్గా ఉంటాయి ఆ పేషెంట్కి, వాటిని సరి చేయడం వల్ల పేషెంట్ బరువు తగ్గి నార్మల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: జనరల్గా ఇప్పుడు ప్రజల్లో ఈ ఫిజియోథెరపీ అంటే ఎట్లా ఉందండి, ఏమైనా అపోహలు ఉన్నాయా లేకపోతే ఎట్లా ఉందండి?
0: అపోహల కన్నా ఇప్పుడు, అంటే నేను ప్రాక్టీస్ చేయబట్టి 22 ఇయర్స్ అయింది సార్. ఫస్ట్ 10 ఇయర్స్ కింద అయితే ఫిజియోథెరపీ, నేను ఫస్ట్ 10 ఇయర్స్ ముందు నేను ప్రాక్టీస్ చేసిన 10 సంవత్సరాలు అయితే ఫిజియోథెరపీ గురించి చాలా తక్కువ ఉండే, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకే దీని గురించి అవగాహన ఉండేది, అందరికీ లేదు. అండ్ ఫిజియోథెరపీ అనగానే ఫస్ట్ పాయింట్ గుర్తొచ్చేది మసాజ్ వాళ్ళ, ఏదో మసాజ్ చేసి ఆయిల్ రుద్దేసి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ ఫిజియోథెరపీ రీఎడ్యుకేషన్, అంటే మీకున్న కండిషన్ ఏంటి, దాన్ని ఎట్లా రీఎడ్యుకేట్ చేసుకోవాలనేది ఒక టెక్నిక్. దాంట్లో మీన్ చదివే సబ్జెక్టులలో ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, వీటిలలో ఏ కండిషన్ ఎలా ట్రీట్ చేయాలని ప్రతి ఒక్క కండిషన్ ఒక ప్రోటోకాల్ తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాటరల్ ఎపికాండిలైటిస్,

0: అంటే మీకు జనరల్గా లాట్లమ్ కోడ్లేడీస్ టెన్నిస్ ఎల్బో అంటాం. ఈ టెన్నిస్ ఎల్బో మీరు వినే ఉంటారు, ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు, సచిన్ టెండూల్కర్ లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ ప్రెషర్ ఉంటే మరి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, మరి ఆ దాని మీద ప్రెషర్ లేదుగా, దానికి ఎందుకు వచ్చింది అని అడుగు. వెయిట్ ఓవర్లోడ్ అంట, మసల్ ఓవర్లోడ్ వల్ల వచ్చింది. సో జనరల్గా ఈ దీంట్లో ఈ టెన్నిస్ ఎల్బో ట్రీట్ చేయడానికి మసల్ రీఎడ్యుకేషన్, దాంతోపాటు మసల్ బోన్కి అటాచ్ అయి ఉన్న దగ్గర ఇన్ఫ్లమేటరీ చేంజెస్ తగ్గడానికి మెడిసిన్, ప్లస్ దాంతోపాటు ఓవరాల్ జాయింట్ మూమెంట్ని కనుక మనం కంట్రోల్ ఎంత ఉంచుకోవాలి, పేషెంట్ ఎడ్యుకేట్ చేయడం అంటే మీరు చేసే విధానం ఎలా ఉంది, ఇలాంటి అవగాహనలు పేషెంట్లు చాలా మందికి వచ్చాయండి. దానివల్ల ఫిజియోథెరపీ ప్రాచుర్యం రావడం జరిగింది.
1: అట్లా ఈ మధ్యన ఆస్ట్రోపతి అని వింటున్నామండి, ఏమిటి అసలు దానికి ఫిజియోథెరపీకి ఏమైనా సంబంధం ఉందండి?
0: అవునండి, ఆస్ట్రోపతిక్ మ్యానిపులేషన్ కైరోప్రాక్టిక్ కైరోప్రాక్టర్ అంటారు. జనరల్గా ఈ సోషల్ మీడియాలో వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నారు, టక్క టక్క టక్క అని మొబిలైజ్ చేయగానే అబ్బా బాగుంది, నాకు కూడా బాగా అనిపిస్తుంది. అది కరెక్టే, కాకపోతే ఏంటంటే కొంతవరకే, అంతవరకు అది దానికి కూడా ఎవిడెన్స్ బేస్డ్ లేదు. రీసెంట్గా ఒక జర్నల్ చదివాను, పేషెంట్కి మొబిలైజేషన్ చేయకముందు ఎంఆర్ఐ తీసుకున్నారు, చేంజెస్ ఏమున్నాయని మళ్ళీ ఎంఆర్ఐ, పెద్దగా చేంజెస్ ఏం లేవు. అండ్ మోర్ ఓవర్ పేషెంట్ పెయిన్ కూడా ఒక 10 నిమిషాలు బాగానే ఉన్న తర్వాత మళ్ళీ సేమ్ ఉంది. మొబిలైజేషన్ చేయడం వల్ల జాయింట్ లోపల మూమెంట్ పెరుగుతుంది, దాని గురించే చేస్తున్నాం. జాయింట్ మూమెంట్ రిస్ట్రిక్ట్ కావడానికి కారణం ఏంటి? మజిల్స్. మజిల్స్ లోపల సోర్నెస్ ఉండడం వల్ల జాయింట్ రిస్ట్రిక్ట్ అయింది. జాయింట్ మొబిలైజ్ చేయడం వల్ల మజిల్ సోర్నెస్ పోదుగా, మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కోసారి కొంతమంది పేషెంట్లు జాయింట్ మొబిలైజ్ చేయడం వల్ల మాకు ఇంకా పెయిన్ పెరిగింది సార్ అంటారు. ఎందుకు? జాయింట్ మొబిలైజేషన్ చేయడం వల్ల మూమెంట్ పెరిగి మసల్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ మసల్ సోర్ ఉంది, జాయింట్ టైట్ అయింది, మొబిలైజ్ చేయడం వల్ల జాయింట్ కదిలి మసల్ మీద లోడ్ ఎక్కువైపోయి నెక్స్ట్ డేకి సార్ నొప్పి ఇంకా ఎక్కువైపోయింది అని అంటారు. జనరల్గా జాయింట్ మొబిలైజేషన్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ కండిషన్. సో ఆస్టియోపతి లోపల ఆస్టియోపతిక్ మానిపులేషన్ అంటారు. ఆస్టియోపతిక్ మానిపులేషన్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్. యాక్చువల్గా ఎక్కడెక్కడైతే మొబిలైజ్ చేయాలో, ఎందుకు చేయాలో దానికి నిర్దిష్టమైన కోర్స్ ఉందండి. దాన్ని కరెక్ట్గా చూసుకుంటే వీడియోలో చూడడం, బయట చేయడం, నేను కైరోప్రాక్టర్ని కైరోప్రాక్టిక్ అంటే, కైరోప్రాక్టిక్ ఇస్ నాట్ ఇండియన్ కోర్స్ యాక్చువల్లీ, అది ఇండియాలో అప్రూవ్డ్ కోర్స్ కూడా కాదు, అది ఇండియాలో లేదు, వేరే కంట్రీస్లో ఉంది. వీఆర్ నాట్ అలౌడ్ టు ప్రాక్టీస్ ఇయర్. అది ఒక మంచి సబ్జెక్ట్ కానీ అది 3 నెలల్లో, 1 నెలలో, 2 రోజుల్లో చూసి నేర్చుకునేది కాదు. సో అది ఒక రకమైన కోర్సు, దాన్ని కంటిన్యూస్గా చదివి పాస్ అయితే కానీ దాన్ని ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. అందరూ కైరోప్రాక్టర్లు కాదు. కైరోప్రాక్టర్ ఇస్ కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ ఇస్ అ గుడ్ సబ్జెక్ట్ అండ్ హ్యూజ్ సబ్జెక్ట్. డూస్ అండ్ డోంట్స్ అన్ని కలిపి ఉంటాయి. ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయదు, ఎవరికి చేయాలి, ఎంత చేయాలి, ఏం చేస్తే ఏం తగ్గుద్ది, ఎలా తగ్గుద్ది అనేది ఒక సబ్జెక్ట్. అంటే నేను చెప్పేది ఏంటంటే క్వాక్స్ అంటే ఇల్లీగల్ ప్రాక్టీషనర్స్ అంటారు, క్వాక్స్ అంటారు, ఆ టీవీల్లో చూడడం, లేకపోతే మొబైల్లో చూడడం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూడడం, లేకపోతే యూట్యూబ్లో చూడడం, ఆ పేషెంట్ల మీద ప్రయోగాలు చేయడం, ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయి పేషెంట్లకు కొంచెం ఇబ్బంది బాగుపడుతుంది. కాకపోతే నేను అందరికి చెప్పేది ఏంటంటే మొబిలైజేషన్ వల్ల ట్రీట్మెంట్ కాదండి. మొబిలైజేషన్ వల్ల మీ సమస్యకు ఒక రకమైన పరిష్కారం దొరుకుతుంది, కానీ అదే సమస్యకు పరిష్కారం కాదు. సో మసల్ని చూడండి, మసల్ ఎట్లా ఉంది, ఏంది ఆ సోర్నెస్, ఎట్లా తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది చూసుకోవాలి.
1: అయితే ఇప్పుడు సాధారణంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే శరీరంలోని ఏ అవయవానికైనా ఫిజియోథెరపీ ఆవశ్యకత ఉందని తెలుస్తుంది. కాబట్టి అంటే లోపం లేనప్పుడుగా జనరల్గా మనము ఇంట్లో రెగ్యులర్గా ఏదైనా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకుంటే అంటే ఫిజియోథెరపిస్ట్ను సంప్రదించకుండా ఉండే అవకాశం ఉందా?
0: ఇప్పుడు మనం జనరల్గా మీరు ఆన్లైన్ యోగా చూస్తూ ఉన్నారు, ఓకే, యోగా ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ గ్రేట్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ. మనకు అంటే మనకు ఎప్పటి నుంచో అలవాటు ఉండి మనకు ప్రాక్టీస్లో విత్ ఎవిడెన్స్తో ఉన్న టెక్నిక్ యోగా. రెగ్యులర్గా యోగా కనుక చేయగలిగితే, నాకు కుదరదు, టైం కుదరట్లేదు, చేయట్లేదు అంటే, ఎంత బిజీ ఉన్న వాళ్ళైనా సింపుల్ వాకింగ్ ఈజ్ అ బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. సింపుల్ వాకింగ్ ఈజ్ అ బెస్ట్ ఎక్సర్సైజ్ యాక్చువల్గా. బ్రిస్క్ వాక్ అంటాం, బ్రిస్క్ వాక్ అనేది సింపుల్ వాక్. ప్రతిరోజు 10 నుంచి 25 నిమిషాలు యోగా ఎందుకు చేయాలి, వాక్ ఎందుకు చేయాలి అంటే తొందరగా జబ్బును పడకుండా ఉండడం కోసం. అంతేగా మీరు అడిగింది అదే కదా, ప్రివెన్షన్. ప్రివెన్షన్. సో ఎక్సర్సైజ్ చేయడం మ్యాండేటరీ, బట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, నాకేది సూట్ అవుతుంది అని కన్ఫ్యూషన్లో ఉన్న వాళ్ళు యోగా నేర్చుకోండి. యోగా కూడా నాకు టైం లేదు, వీలు కుదరతలేదు, సింపుల్ వాకింగ్, సింపుల్ వాకింగ్ రోజు 20 నిమిషాలు నడక అన్ని రకాల ఎక్సర్సైజ్ చేసినట్టే.
1: అయితే ఇప్పుడు చాలామంది సాధారణంగా చూస్తుంటే ఏంటంటే మీడియాలో అట్లా వాటిలో చూసుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా
0: సార్,
1: ఏదేమైనప్పటికీ అట్లా చేయటం అనేది మంచిది కాదు.
0: ఎందుకంటే
1: పర్టికులర్గా
0: ఇప్పుడు లో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని డాక్టర్ రాశారు, వీళ్ళు లో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ సార్ రాసింది, వీళ్ళకి చదువు వచ్చేసింది, ఇదేదో బాగుంది, ఇది చాట్ జీపీటీ కొట్టేద్దాం, లేకపోతే ఏఐ టూల్లో కొట్టేద్దాం, లేకపోతే యూట్యూబ్లో లో బ్యాక్ స్ట్రెంథనింగ్ అని కొట్టేశాను. కొట్టేయంగానే మీకు వీడియో సహా వచ్చింది యూట్యూబ్లో. మీకు ఇక్కడ రాసింది పేషెంట్కి రాశాడు డాక్టర్ లో బ్యాక్ స్ట్రెంథనింగ్, అక్కడ చేసేవాళ్ళు నార్మల్ అథ్లెట్స్ ఎక్సర్సైజ్ మీకు పర్ఫామ్ చేసి చూపిస్తారు, పేషెంట్ చేయట్లేదు అక్కడ. సో ఎంతవరకు నొప్పి ఉంది, ఎంతవరకు పారామీటర్స్ అంటే ఒక ఎక్సర్సైజ్లో పారామీటర్స్, ఫస్ట్ కాళ్ళు

0: పెంచుకోవాలి, తల పైకెత్తాలి, భుజాలు పైకెత్తాలి, ఇవన్నీ ఒక పారామీటర్స్. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత చేయాలని చెప్తున్నారు. మరి పేషెంట్కి నడుమెత్తగానే నొప్పి ఎక్కువైపోతే సో వీటికి సూపర్విజన్ అంటే పర్యవేక్షణ అవసరం.
1: ఏదైనా పర్యవేక్షణ చేయటమే మంచిది. చాలా సంతోషం అండి. ఇంకా చర్చించవలసినవి చాలా ఉన్నాయి, అయినా మనం ఇంతటితో ముగిద్దాం. మరి శ్రోతలకు చాలా చక్కటి విషయాన్ని అందించారు. ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ఫిజియోథెరపీ చికిత్స అవగాహన ఈ అంశం గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ టి శివరామకృష్ణ గారితోటి పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
3: సంపూర్ణ వైద్యం ఒకే చిరునామా, క్యూర్వెల్ హాస్పిటల్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్, డయాబెటిక్ కేర్ లో డాక్టర్ సుమన, రేడియాలజీలో డాక్టర్ సుభాష్ చంద్ర, అనస్థీషియాలో డాక్టర్ మాధవిలత, డాక్టర్ సమ్రాట్, ఆధునిక ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 24/7 ఎమర్జెన్సీ సేవలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.

0: కే చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్, డయాబెటిక్ కేర్ లో డాక్టర్ సుమన, రేడియాలజీలో డాక్టర్ సుభాష్ చంద్ర, అనస్థీషియాలో డాక్టర్ మాధవిలత, డాక్టర్ సమ్రాట్, ఆధునిక ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 24/7 ఎమర్జెన్సీ సేవలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుషారెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
4: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం కేవీ మహాదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
9: కార్యక్రమంలో తర్వాత స్వర్ణకమలం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా

పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో కన్నం పద్మ బృందం పాడిన జానపద గేయాలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జయ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

మీరింత వరకు కన్నం పద్మా బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: अभी आपने सुना कार्यक्रम स्वामी की दादी, और अब इसी के साथ हम आज के कार्यक्रम को विराम देने की आपसे आज्ञा चाहेंगे। तो अपने मित्र अजीत को
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता, जगबंधु, चेतना और मंजू कुमारी जी के साथ विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: మీరింతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట డెకాయిడ్ చిత్రంలో రామ్ మిరియాల హరిప్రియ పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం భీమ్ సిసి సిరోలియో.

కార్యక్రమాల తర్వాత ఫిదా చిత్రంలో మధుప్రియ రామ్కి పాడిన పాట, గీతరచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం శక్తికాంత్ కార్తీక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Work from home. High salary. Just one click. Arre va.
2: Chikkukundi.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగులో తామరా
6: సై బాల్,
5: బురద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
8: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు హరిహర వీరమ్మల్ల చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహ్రా, మంగ్లీ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత లక్కీ భాస్కర్ చిత్రంలో ఉషా ఉత్తప్ పాడిన పాట, గీతరచన రామ జోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

కార్యక్రమంలో తర్వాత మట్కా చిత్రంలో నీతిమోహన్ పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఓజీ చిత్రంలో హర్ష దరివేముల పాడిన పాట, గీతరచన విశ్వ, సంగీతం SS తమన్.

కార్యక్రమంలో తర్వాత పెద్ది చిత్రంలో ఏఆర్ రెహమాన్ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత మణశంకర్ వరప్రసాద్ చిత్రంలో నాకాష్ అజీజ్ విశాల్ విశాద్ దడ్లాని పాడిన పాట, గీతరచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్స్ సిసిరోలియో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు, కీళ్లు, వెన్నెముక సమస్యలు, స్త్రీలు, పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
4: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్ప 2 చిత్రంలో నాకాష్, అజీజ్, దీపక్ బ్లూ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
5: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

కార్యక్రమంలో తర్వాత ఉప్పెన చిత్రంలో యాజిన్ నిజార్ హరిప్రియ పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో విశాల్ దాడ్లాని హరిప్రియ పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: కార్యక్రమంలో చివరిగా RRR చిత్రంలో విశాల్ మిశ్రా, పృథ్వీ, కీరవాణి సాహితీ పాడిన పాట, గీత రచన రామజోగే శాస్త్రి, సంగీతం MM కీరవాణి.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం అవుతుంది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైన ప్రధానంగా చర్చిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ రైతుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సత్తుపల్లి టన్నెల్ వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పరిశీలించారు. వాతావరణంలో మార్పులు, ఎల్నీనో ప్రభావం, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ రూపొందించిన తెలంగాణ వ్యవసాయ అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక వానాకాలం 2026 పుస్తకాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఆవిష్కరించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మొదలైన ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ యువత కోసం ప్రత్యేకంగా ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్నామని, దీనికి సంబంధించిన అప్లికేషన్లను ఆన్లైన్ ద్వారా 7 తేదీ నుంచి 7 తేదీ వరకు స్వీకరిస్తామని, ఎంపికైన అభ్యర్థులకు 10 నెలల పాటు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జూలై 20 ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో తమ వ్యూహాన్ని ఖరారు చేస్తుంది. కేరళలో ఈరోజు నుండి రామాయణ మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు బలం, ఆధ్యాత్మిక బలం, మనశ్శాంతి పొందేందుకు ఈ సమయంలో పవిత్ర రామాయణ గ్రంథాన్ని పఠిస్తారు. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుగుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో ఈవేళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:03. నేను మీ రోజీ. మరికొద్ది క్షణాల్లో మీరు వింటారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్లో 2001 నుండి 2005 వరకు విడుదలైన సినిమాల్లోంచి మంచి మంచి పాటలు వినేద్దాం. మరి ఈ పాటలు వినాలి అంటే ఏం చేయాలి? 0402324 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. ఇంకెందుకు ఆలస్యం? త్వరగా పంపించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మురారి చిత్రం నుంచి జిక్కి సునీత సంధ్యా పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటని కోరిన శ్రోతలు మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, వీరు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి మనకి మెసేజ్ చేశారు. వీరికోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మనం వింటున్నాం 2001 నుండి 2005 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలు. అందులో మీకు నచ్చిన హిట్ సాంగ్స్ ఏవైనా ఉంటే మాకు మెసేజ్ చేయండి 0402324 0852 నెంబర్కి. పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించారు అంటే మీకు నచ్చిన పాటని నేను వినిపిస్తాను. తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ వీరు మా కోసం అవునన్నా కాదన్నా చిత్రం నుంచి ఎస్పీ చరణ్, ఉషా పాడిన పాట వినిపించమని కోరుతున్నారు. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. అలాగే మా కోసం ఒక మంచి పాటను వినిపించండి ఇదే మూవీ నుంచి అంటున్నారు స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి. వీరి కోసం ఈ పాట

ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మీ రోజుతో ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు, ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రాంలో నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి ఆకాశం దిగివచ్చి అనే సాంగ్ని ప్లే చేయమని అడుగుతున్నారు నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే దాసరి రవి రాయగిరి నుండి. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శ్రీకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, వీరి కోసం ఈ పాట.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి పాటలు వింటున్నారు కదా. మరి తర్వాతి పాటని కోరిన శ్రోతలు జీడిమెట్ల నుండి కరీముల్లా, నస్రీన్, రుబీనా వీరు జయం చిత్రం నుంచి అందమైన మనసులు అనే పాటని వినిపించమని కోరుతున్నారు. అలాగే అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ వీరి కోసం జయం చిత్రం నుంచి ఆర్పి పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి.

0: తెలుసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట నువ్వు నేను చిత్రం నుంచి ఎస్పీ చరణ్ ఉషా పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి, ఆర్పి పట్నాయక్ సంగీతం. కోరిన శ్రోతలు పీర్సాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్. కొత్తగట్టు ఆత్మకూరు మండలం నుండి పరమేశ్వర్, సంధ్య, హరికృష్ణ, వరుణ్, వామిక, వనమాల, వర్షిణి, నాగచరణ్, వీరి కోసం ఈ పాట.

సమయం 10:33. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. తర్వాతి పాట నువ్వొస్తానంటే నేనొద్దంటానా?

చరిత్ర నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటకి సిరివెన్నెల సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేదా ఆయిషా, ఎం వెంకట్ నందిపేట్ నుండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324285252 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చర్చి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2001 నుండి 2005 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుండి మంచి మంచి పాటలు. మరి తర్వాతి పాటని కోరిన శ్రోతలు ఎవరు చూసేద్దామా? నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మథీన్ భాయ్, షేక్ చంద్, ఫారూక్, మూసా కరీం, షేక్ సలీం వీరు నిజామాబాద్ నుంచి మనకు మెసేజ్ పంపించారు. అలాగే హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంష్ వీరు కోరుతున్నారు చక్ర మూవీ నుంచి శ్రీనివాస చక్ర మూవీ నుంచి ఒక మంచి పాట. అయితే ఈ పాటకి సాహిత్యాన్ని అందించింది సీతారామ శాస్త్రి, చక్రి సంగీతం అందించారు. ఇప్పుడు వచ్చేస్తుంది మీకోసం ఈ పాట. అయితే ఇదే పాటని కోరిన మరికొంతమంది శ్రోతలు ఉన్నారు, వారి పేర్లు కూడా చదివేద్దాం. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య వీరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాట, ఇంద్రా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన పాట, భువనచంద్ర సాహిత్యానికి మణిశర్మ సంగీతం. కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరి కోసం ఈ పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి పాటలు వింటున్నారు కదా. మరి నెక్స్ట్ గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేసింది
2: నేను, మీ పద్మిని.
1: హాయ్ పద్మిని.
2: హాయ్ హాయ్ రోజీ.
1: బయట వాతావరణం ఎలా ఉంది?
2: నువ్వెంత కూల్గా ఉన్నావో బయట వెదర్ కూడా అట్లానే ఉంది.
1: వర్షం పడుతుందా?
2: చినుకులు పడుతున్నాయి. ఎంతో ప్లెజెంట్గా ఉంది బయట.
1: వర్షంలో తడుస్తూ వచ్చాం అన్నమాట. అయితే
2: అంతేకా మరి.
1: మార్నింగ్ నేను కూడా వర్షంలో తడుస్తూ వచ్చాను 5 ఇంటికి. ఎందుకంటే మన శ్రోతల్ని అలరించాలి అంటే వర్షం అయినా ఎండ అయినా వేటిని లెక్క చేయకుండా మనం వచ్చేయాలి. అదే మన పని. ఏమంటావు?
2: అంతే, ఇప్పుడు బయట వర్షం పడుతున్నా, ఇప్పుడు నెక్స్ట్ 11 గంటల నుంచి 3 గంటల వరకు పాటల వర్షంలో ముంచబోతున్నాను మన శ్రోతలందరినీ.
1: ఓ, అయితే నేను కూడా రెడీగా ఉంటాను నీ ప్రోగ్రాం వినడానికి. వర్షంలో బయట తడుస్తూ వెళ్తూ నీ పాటల వర్షంలో మునిగిపోతాను.
2: వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం,
1: అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది వర్షం మూవీ నుంచి చిత్ర రకీబాలం కల్పన పడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు జబ్లిక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, నిజామాబాద్ జిల్లా నుండి జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ. వీరి కోసం వర్షం మూవీ నుంచి నువ్వు వస్తానంటే నేను దంటానా అంటూ వచ్చేస్తోంది పాట.

0: ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి పాటలు విన్నారు కదా. మరి ఇది ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా వీటిలో ఉంది. 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయ తరహా వసతులతో దీన్ని తీర్చిదిద్దారు. క్రీడారంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. T20 క్రికెట్ లీగ్ విజేత హైదరాబాద్ ఛాంపియన్ జట్టును MCR హెచ్ఆర్డీలో సన్మానించి చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం EHS ఈ అధికారికంగా ప్రారంభమవుతుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క నూతన ఆరోగ్య పథకాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ దేవాదాయ శాఖలో నియమితులైన 191 అభ్యర్థులకు ఈవేళ నియామక పత్రాల ప్రదానోత్సవం జరుగుతుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రవీంద్ర భారతిలో నియామక పత్రాలు అందిస్తారు. రాష్ట్రంలోని 47 ఆలయాలకు చెందిన అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, వాద్యకారులు ఈ నియామకాలు పొందనున్నారు. గురుకుల విద్యా సంస్థలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. అక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు సిద్దంగా ఉంచాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్, జనగాం, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 5 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శుక్రవారం మార్నింగ్ షో టైం అయిపోయింది. చిత్ర సమీక్ష ప్రత్యేకంలో ఈరోజు శుక్రవారం చిత్ర సమీక్ష ప్రత్యేకంలో ఒక సూపర్ డూపర్ సినిమా కబుర్లతో నేను వచ్చేసా. ఈ సినిమా ఒక ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదంటారు సినీ విశ్లేషకులు. కొన్ని ఆధారాలు ఇస్తాను. ఆ సినిమా ఏంటో గుర్తుపట్టేయండి మరి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మరి మీకు కొన్ని క్లూస్ ఇస్తాను. ఆ సినిమా ఏంటో గుర్తుపట్టేయండి అన్నాను కదా, ఇవిగో క్లూస్. గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. వరదలొచ్చి రోడ్లు కొట్టుకుపోయినా థియేటర్లలో మోకాళ్లలోతు నీళ్లలో నిల్చొని చూసిన విజువల్ వండర్ ఆ సినిమా. ఆరుగురు రచయితల సృష్టి ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ దర్శకులు స్వయంగా సెట్స్ అన్నిటినీ పర్యవేక్షణ చేసిన అద్భుతమైన చిత్రం ఇది. అమ్మో ఇన్ని విశేషాలు అంటారా? ఇంకా ఉన్నాయి. టెక్నాలజీ లేని రోజుల్లో ఏకంగా మంచు కొండల్ని సరస్సుల్ని సృష్టించారు ఆ చిత్ర బృందం. గుర్తుపట్టేశారు కదా? మరెందుకు ఆలస్యం? నాకు 0403249852 ఈ నంబర్కు మీరు గుర్తుపట్టిన ఆ చిత్రం ఏంటో సందేశం పంపించండి. పోలడని ఆ సినిమా విశేషాలు మాట్లాడుకుందాం ఈ గంటసేపు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

భాయ్యం ఆర్ బహనం, ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: నా పేరే పద్మిని. వావ్, ఎంతమంది స్పందించారో, ఎంతమంది శ్రోతలు ఈ సినిమా అనుకుంటున్నామంటూ గుర్తుపట్టి మనకి మెసేజ్ చేశారు. కానీ వాళ్ళు అనుకుంటున్న చిత్రం, నేను చెప్పబోతున్న చిత్రం ఒకటా కదా, చెప్తాను కొన్ని క్షణాల్లో.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಗುರ್ತುಕೊಸ್ತುನಾಯಿ రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:12 అవుతోంది. నేను మీ రేడియోని ఇస్తాం పద్మిని. మరి ఇందాకల కొన్ని పరిచయ వాక్యాల్లో మీరు గుర్తుపట్టే ప్రయత్నం చేయండి అన్నాను. ఇంతకీ ఎంతమంది గుర్తుపట్టారో తెలుసా? నాగనాథ్ గుప్తా గారు, రాజు మల్కాజ్గిరి నుండి బాలకృష్ణ గారు, సత్య హైదరాబాద్ నుండి ఆర్ఎస్ఆర్ మూర్తి గారు, వేముల నరసింహరావు గారు, మధుసూదన్ రెడ్డి గారు, అంబదాస్, రవికుమార్, అరుణ, వెంకటేష్, ఇంకా జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, వీళ్ళందరూ గుర్తుపట్టారు. మరి ఆ సినిమా, నేను చెప్పబోయే సినిమా ఒకటే. కొన్ని సినిమాలు ఎన్ని తరాలు ఎన్ని దశాబ్దాలు మారినా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఎవర్గ్రీన్ సినిమా ఇది. 1990 మే 9 విడుదలైన చిరంజీవి శ్రీదేవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి.

ఎంత బాగుంది కదా అసలు ఆ మ్యూజిక్. సరిగ్గా ఈ సినిమా రిలీజ్ డేట్ సమయానికి తెలుగు రాష్ట్రం అంతా వర్షాలు, వరదల్లో ఊళ్ళు మునిగిపోయాయి, సినిమా ప్రింట్స్ వెళ్లలేదు, రవాణా సంబంధాలు ఆగిపోయాయి. 3 నుండి 4 రోజుల వరకు సినిమా హాళ్లలో, ఆఖరికి ప్రొజెక్టర్ రూమ్లో కూడా మోకాల్లోతు నీళ్లు. కొన్ని చోట్లయితే మొదటి ఆటకు ఒక్కరంటే ఒక్క

కూడా లేరట సినిమా చూడటానికి. అంతే, ఇక సినిమా ఫ్లాప్ అని అనుకున్నారట చిత్ర బృందం అంతా. అయినా కూడా ధైర్యం చేసి సినిమా షోస్ వేశారు. 4-5 రోజుల తర్వాత సినిమా విజయ విహారం మొదలైంది. తుఫాను, వర్షం, ఏవి జగదేక విరుడు అతిలోక సుందరి చిత్ర వైభవాన్ని ఆపలేకపోయాయి. 46 కేంద్రాల్లో శతదినోత్సవం. హైదరాబాద్లో అయితే ఒక థియేటర్లో 365 రోజులు నడిచింది ఈ జగదేక విరుడు అతిలోక సుందరి. మరి ఈ సినిమా వెనుకున్న ఎన్నో తెలియని విషయాలు, అన్టోల్డ్ ఫ్యాక్ట్స్, బోలెడని విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలు ఎంతో ఆత్మీయంగా ఎన్నో మెసేజెస్ పంపిస్తున్నారు. అయితే ఒకటి చెప్పండి, ఇంతకీ మీకు ఈ సినిమాతో ఉన్న జ్ఞాపకాలేంటో నాకు వాట్సాప్ చేయండి 0402324582 నంబర్కి. పోలడని విశేషాలు మాట్లాడుకుందాం. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం గురించి.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై. మీట్ ద స్టార్
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. స్టూడియోల సమయం 11:20 దాటి 10 సెకండ్లు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర విశేషాలు చెప్పుకుంటున్నాం. ఈ రోజు మన గుర్తుకొస్తున్నాయిలో విడుదలై 36 ఏళ్లైన ఈ రోజుకి కూడా నిత్య నూతనంగా ఉంటుంది ఈ చిత్రం, అవునా? 90ల మొదట్లో వచ్చిన విజువల్ వండర్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇక 90s పిల్లలకైతే ఎన్ని జ్ఞాపకాలు. మీకు మీలో ఎవరైనా 90s పిల్లలు ఉంటే తప్పకుండా గుర్తొస్తాయి ఈ జ్ఞాపకాలన్నీ. గ్లాస్ గాల్లో ఎగిరి వచ్చి నీళ్ళివ్వడం, సినిమాలో ఇంటి పైకప్పు తెరుచుకొని చంద్రుడి కాంతి సహాయంతో శ్రీదేవి, నటి శ్రీదేవి ఆకాశంలోకి వెళ్లే సీన్, కేవలం ఇవన్నీ కూడా కెమెరా లెన్స్ ట్రిక్స్, ఫిజికల్ సెట్ సహాయంతో మాత్రమే తీశారు. ఎందుకంటే అప్పుడు ఎటువంటి గ్రాఫిక్స్ లేవు కనుక, అదంతా కెమెరా మ్యాజిక్. అందాలలో అహోమహోదయం పాట గుర్తుందే ఉంటుంది అందరికీ, జానకమ్మ పాట, శ్రీదేవి పాట, ఎవరు మర్చిపోగలరు అలాంటి పాటని. ఆ పాటలో ముఖ్యంగా శ్రీదేవి చేతులు తాకగానే ప్రాణం వచ్చే రాళ్ళు, అడుగులు వేస్తూ ఉంటే లైట్లు వెలుగుతూ ఉంటాయి, గుర్తుందా, గుర్తొచ్చిందా? గాల్లో తేలడం, ఇలా ఒకటా రెండా బోలేడు కదా. మరి అందుకే అడిగాను, మీకు ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంతో? నాతో పంచుకోండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అసలు బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మలా పాడుతుంటే అమృతం మిగిల్చి వాళ్ళిద్దరూ పైకి స్వర్గానికి వెళ్ళిపోయారు అన్నట్టు ఉంటుంది కదా. ఎంత అమృతధార లాంటి పాటలు, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. అందుకే చెప్పాను కదా, ఎన్నిసార్లు చూసినా ఎన్ని తరాల వాళ్ళు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రం జగదేక్ వీరుడు అతలక సుందరి. అయితే చాలామంది శ్రోతలు మనకి సందేశం పంపించారు. ఈ సినిమాని అప్పట్లో మేము క్యాసెట్లు వేసుకొని వీసీఆర్ని అద్దెకు తెచ్చుకొని చూసేవాళ్ళం, ఒక్క షోకి 1 రూపాయి తీసుకునేవారం అంటున్నారు. కల్వకుర్తి నుండి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు. ఇంకా నా ఫ్రెండ్స్ నేను కలిసి ఒకే రోజు 2 సార్లు చూసాం మేడం, నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారంటున్నారు. బ్రూస్లీ సురారం కాలనీ నుండి ఇక దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకనిగా శ్రీదేవి గారి నటన అద్భుతం. అసలు దేవకని అంటే అలాగే ఉంటారా అంట అన్నట్టు ఉంటారంటున్నారు. నార్కెట్పల్లి మండలం నుండి పున్నా వెంకటేశం గారు, హేమలత గారు, అలాగే నోముల నరసింహరావు గారు కూడా మనకి అద్భుతమైన సందేశం పంపించారు. ఈ సినిమాని 8 సార్లు చూశారట. పెద్దమర్పేట నుండి గుండదాస్ గారు మనకి పంపించారు. బోలెడని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఇప్పుడంటే బోలెడని గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వచ్చేసాయి టెక్నాలజీ పరంగా. కానీ 90స్లో అప్పట్లో టెక్నాలజీ, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఏకంగా హిమాలయ పర్వతాల్ని, మానస సరోవరాన్ని సృష్టించారు ఆర్ట్ డైరెక్టర్ చలంగారు ఈ జగదేక వీరుడు అతలోక సుందరి చిత్రానికి. 7 ప్రత్యేక సెట్లు వేశారట ఈ సినిమాకి. అన్నిటికన్నా వాహిని స్టూడియోలో 8వ ఫ్లోర్లో ఎత్తుగా వేసిన ఇంద్రలోకం సెట్ ఎంతో ప్రత్యేకం. మంచుతో నిండిన మానస సరోవరాన్ని పునఃసృష్టించడానికి ఎలా చేశారో తెలుసా? వ్యాజిలైన్ పూసిన పాలిథిన్ షీట్లను ఉపయోగించారట అలా కనిపించడానికి. ఆ మంచుతో నిండిన మానస సరోవరాన్ని చూపించడానికి అంత కష్టపడ్డారట. అయితే విజయవాహిని అధినేత బి నాగిరెడ్డి గారు, దిగ్గజ దర్శకులు బి నాగిరెడ్డి గారు ఈ ఇంద్రలోకం సెట్ని చూసి ముగ్ధులై ఒక్క మాట అడిగారట అశ్వినీదత్ గారిని. అశ్వినీదత్ గారు, ఈ సినిమా అయ్యే వరకు నేను స్వయంగా ఈ సెట్లన్నింటినీ పర్యవేక్షించచ్చా అంటే, అయ్యో అంతకంటే మహద్భాగ్యం ఇంకేముందని చెప్పి ఆ విధంగా దిగ్గజ దర్శకులు నాగిరెడ్డి గారు స్వయంగా పర్యవేక్షించారట జగదేక వీరుడు అతిలోక సుందరి సెట్ని. ఇందుకీ నాలాగా ఎంతమంది ఈ సినిమా చూశాక హిమాలయాలు, మంచుకొండలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూడాలనుకున్నారు? మెసేజ్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:35 దాటి 50 సెకండ్లు అవుతోంది. రామగిరి సత్యనరావు గారు మనకి కరీంనగర్ నుండి సందేశం పంపించారు. జానపద పౌరాణిక సాంఘిక కలయిక ఈ సినిమా, అందుకనే బ్లాక్ బస్టర్ అయింది, అందరికీ నచ్చుతుందంటున్నారు. ఇక మేర సాయిలు గారు మనకు ఒక సందేశం పంపించారు. 58 సార్లు చూశారట వారు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని. ఇక బండి కృష్ణగౌడ్ గారు రాస్తున్నారు, నా 10th క్లాస్ పరీక్షలు అయిన వెంటనే చూసిన మొట్టమొదటి సినిమా అండి ఇది, నాకు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సినిమాని, మళ్ళీ గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ మనకు సందేశం పంపించారు. మీ ఆత్మీయ సందేశాలకు థ్యాంక్ యూ అండి. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కథ అందరికీ తెలిసిందే అయినా క్లుప్తంగా చెప్పుకుంటే, కొండవీడిలో టూరిస్ట్ గైడ్గా రాజు తను పెంచిన పాప వైద్యం కోసం హిమాలయాల్లో మానస సరోవరంలో ఉండే ఒక అరుదైన మూలికను వెతకడానికి రాజు అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో ఇంద్రుడి కుమార్తె అయిన ఇంద్రజ భూలోకంలోకి వస్తుంది. తన దైవిక శక్తులు ఉన్న మంత్ర ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం రాజుకు దొరుకుతుంది. ఉంగరం లేకపోతే తిరిగి దేవలోకంకి వెళ్లలేని పరిస్థితుల్లో ఇంద్రజ ఉంగరాన్ని దక్కించుకోవాలనుకోవడం, మాంత్రికుడు మహాద్రష్ట అడ్డుపడ్డం, రాజు ఇంద్రజని పిల్లల్ని కాపాడటం, చివరికి ఇంద్రజ రాజు ప్రేమ కోసం భూమిపై ఉండడంతో ఇక్కడే ఉండిపోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ఇది క్లుప్తంగా జగదేకరుడు అతిలోక సుందరి చిత్రకథ. సినిమా ఇంతే కానీ సినిమా వెనుక ఉన్న విశేషాలు మాత్రం బోలెడన్ని, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎంతమంది ఈ పాట వింటూ స్టెప్పులు వేశారు, అట్లీస్ట్ హమ్ చేశారో చెప్పండి. అసలు ఈ పాట వెనకాతల ఒక చిన్న విశేషం ఉంది. ఇది ఒక క్లాసికల్ సాంగ్ లాగా ట్యూన్ చేశారట ఇళయరాజా గారు. అన్ని క్లాసికల్ అంటే మంచి కామ్ మెలోడీస్ అయిపోతున్నాయని అనుకుంటే, అప్పుడు వేటూరు సుందరమూర్తి గారు ఆ పాటకి ఇలాంటి లిరిక్స్ ఇచ్చి ఒక అద్భుతమైన ఫాస్ట్ బీట్ సాంగ్గా మార్చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ పాట షూట్ చేస్తున్నప్పుడు సుందర మాస్టర్ గారు షూట్ చేస్తున్నారు కొరియోగ్రాఫర్గా. వారికి ఏదో కాస్త ఒంట్లో బావలేక వారి అబ్బాయి అయిన ప్రభుదేవ గారు ఈ సినిమాలో ఈ పాటని పూర్తి చేశారన్నమాట. హాస్య బ్రహ్మ జంజాల గారి సంభాషణలు, చిరంజీవి శ్రీదేవి జోడి, వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, గ్రేస్ఫుల్ డాన్స్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి విజన్, విన్సెంట్ గారి సినిమాటోగ్రఫీ, ఇళయరాజా గారి మెస్మరైజింగ్ సంగీతం, బాలు జానకమ్మ చిత్ర శైలిజ పాడిన హిట్ పాటలు, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేపథ్య సంగీతం అత్యద్భుతంగా ఉంటుంది ఈ సినిమాకి. ఇంకా వేటూరి గారి సాహిత్యం చెప్పక్కర్లేదు. చలంగారి కళా నైపుణ్యం అన్నీ సమపాళ్లలో కలిసి ఈ సినిమాని కీర్తిని ఈ సినిమా కీర్తిని అంతటినీ అజరామరంగా నిలబెట్టాయి ఈ వీళ్ళందరి సమిష్టి కృషితో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచ

0: చెబంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నా, వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పందిని. ప్రతి పాట విశేషంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఆ ఒక్క పాటే కాదు, అందాలలో పాటలో దేవకన్య ఇంద్రజ వస్తూ ఉంటే ఆ పాటలో జానకమ్మ గారు పాడిన స్వరం అసలు ఎప్పటికీ మర్చిపోలేం. ఇక యమహోని యమ యమ ఆనందం అనే పాట యాక్చువల్లీ తమిళ పాట, మాతృక ఆ పాట. అయితే ఆ పాట బాగా నచ్చి అడిగి మరీ పెట్టించుకున్నారట అశ్వనీదత్ గారు ఈ సినిమా కోసం. ఇక దినక్కత అనే పాట షూటింగ్ టైంలో చిరంజీవి గారికి ఏమో విపరీతమైన జ్వరంట. ప్రతి షాట్ ముందు తర్వాత కూడా ఆయనకి కోల్డ్ స్పాంజింగ్ చేస్తూ, ఐస్ ప్యాక్స్ పెడుతూ మొత్తం ఆయన జ్వరాన్నంతటినీ చల్లార్చే ప్రయత్నం చేశారట. ఊహించండి, ఒక పక్క సెట్లో డాక్టర్, మరో పక్కేమో డాన్స్ షూటింగ్, ఏమాత్రం తెలియకూడదు షూటింగ్లో ఆయనకి ఒంట్లో బాగలేదని. అలాంటి అంతటి అంకిత భావంతో నటించారు హీరో చిరంజీవి. పాట షూటింగ్ అయిపోయిన వెంటనే ఇక డైరెక్ట్గా ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి అడ్మిట్ చేసేసారు.

ఆయనకి కోల్డ్ స్పాంజింగ్ చేస్తూ ఐస్ ప్యాక్స్ పెడుతూ మొత్తం ఆయన జ్వరాన్ని అంతటినీ చల్లార్చే ప్రయత్నం చేశారట. ఊహించండి, ఒక పక్క సెట్లో డాక్టర్, మరో పక్కేమో డాన్స్ షూటింగ్, ఏమాత్రం తెలియకూడదు షూటింగ్లో ఆయనకి ఒంట్లో బాగలేదని. అలాంటి అంతటి అంకిత భావంతో నటించారు హీరో చిరంజీవి. పాట షూటింగ్ అయిపోయిన వెంటనే ఇక డైరెక్ట్గా ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి అడ్మిట్ చేసేసారట. దాదాపు 15 రోజులు పట్టిందిట చిరంజీవి గారు కోలుకోవడానికి. అందుకనే వారి అంకిత భావానికి అందరూ సాహో సలాం కొడుతూ ఉంటారు, ముఖ్యంగా ఈ జగదే కిరీటాత్మక సుందరి చిత్రానికి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:48 దాటి 12 సెకండ్లు. పటాన్ చెరువు స్వరాగిణి రవికుమార్ గారు మనకి సందేశం పంపించారు, నాకు అంబరీష్ పురి గారి నటన అంటే చాలా ఇష్టం. అవునండి, మహాద్రష్టగా అంబరీష్ పురి గారి నటన. అప్పట్లో పిల్లలు ఎంత భయపడేవారో ఆయన వస్తూ ఉంటే, అమ్మో అని. అసలు ఆయన నిమ్మకాయ పట్టుకొని అలా అలా తిప్పుతూ ఉంటే, ఆ మ్యూజిక్, ఆయన వస్తుంటే మ్యూజిక్ వస్తుంది కదా, అది వింటేనే అప్పట్లో చాలామంది పిల్లలు భయపడేవారట. ఇక ఈ సినిమాకి మొదట అనుకున్న పేరేంటో తెలుసా? భూలోక వీరుడు. కథ కూడా వేరేగా అనుకున్నారట. హీరో ఒక రాకెట్లో చంద్రమండలానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవకన్య పరిచయం అవడం, ఇలా అనుకున్నారట స్టోరీ లైన్ని. కానీ అది ఎందుకో అంత బాగా క్లిక్ అవుతుంది అని అనుకొని చిరంజీవి గారి స్వయంగా మానస సరోవరం ఐడియాని సజెస్ట్ చేశారట. అందుకనే మనం పరిచయ వాక్యాల్లో చెప్పుకున్నాం కదా, ఆరుగురు రచయితలని, ఆ రచయితల్లో చిరంజీవి గారు కూడా ఒకరన్నమాట. ఇక మహాదృష్టగా బాలీవుడ్ లెజెండ్ అమరీష్ పురి గారు, బేబీ శాలిని, శ్యామిలి, రిచర్డ్స్, కన్నడ ప్రభాకర్, తన్నికేళ్ల భరణి, అల్లు రామలింగయ్య గారు, ఇంకా చాలామంది ఎన్నో ముఖ్యమైన పాత్రల్లో కనిపించి అలరించారు ఈ సినిమాలో. మీ అందరికీ తెలుసో తెలియదో తెలియదు, ఈ సినిమాలో ఒక సన్నివేశానికి శ్రీదేవి గారికి

డూపుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించారు. మీకు ఎవరికైనా తెలిసి గుర్తుపడితే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో, ఆ పేరేంటో నాకు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత ఆ విషయం చెప్తాను.

శ్రీదేవి గారికి డూప్గా కనిపించారట. కానీ కొన్ని చిత్రాల్లో శ్రీదేవి గారికి డూప్గా అవసరం వచ్చినప్పుడు రూపిణి అని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, ఆవిడ శ్రీదేవి గారికి డూప్గా నటించేవారంటూ మనకి పటాన్చెరువు నుండి రవికుమార్ గారు సందేశం పంపించారు. ఇక ఈ చిత్రంలో మానవ మానవ అంటూ ఆశ్చర్యపోయే సన్నివేశాల్లో శ్రీదేవి గారి హావభావాలు అత్యద్భుతం. ఈ ప్రత్యేకంగా ఈ విషయం గురించి శ్రోతలు చాలామంది గుర్తు చేసుకున్నారు, చాలా సందేశాలు పంపించారు కూడా. ఇంద్రజ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆవిడే స్వయంగా ముంబైలో కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేయించుకున్నారట. అప్పట్లో థియేటర్స్లో ఒక క్విజ్ కూడా నడిచేదిట, మీ అందరికీ గుర్తుంటే. శ్రీదేవి గారు ఈ సినిమాలో మానవ మానవ అని ఎన్నిసార్లు అన్నారు అని కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి సినిమా అయ్యాక బహుమతులు కూడా ఇచ్చేవారట. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, అంతటి సంచలనం సృష్టించింది ఈ జగదేకవీరుడు అతిలోక సుందరి. ఇంతకీ మీకు తెలుసా ఎన్నిసార్లు మానవ మానవ అని శ్రీదేవి గారు అన్నారో? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పాటల వర్షంలో తడిసిపోతున్నాం అంటూ చాలామంది శ్రోతలు సందేశాలు పంపించారు. భలేగా రాస్తారు కదా మన వీబీ శ్రోతలందరూ. ఒక సన్నివేశంలో శ్రీదేవి గారికి డూప్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనిపిస్తారు, అది తెలుగు ఆవిడ. ఎవరు అని అడిగితే బ్రూస్లీ సురారం కాలనీ నుండి హేమ అంటూ గెస్ట్ చేశారు. అవును, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గారు ఒకటి రెండు సన్నివేశాల్లో

0: ఆఖరి పోరాటం చిత్రం నుండి శ్రీదేవి గారు నటించిన ఈ పాట విన్నాం. ఆఖరి పోరాటం చిత్రంలో కూడా జగదేక్ విరాట్ అతిలోక్ సుందరిలో ఉన్న చిత్ర బృందమే ఉంటారు, కాకపోతే చిరంజీవి గారు ఇక్కడ, నాగార్జున గారు అక్కడ. మరి ఈ సినిమా గురించి ఎన్ని విశేషాలు చెప్పుకున్నా తక్కువే. అదొక ట్రెండ్ సెటర్, తరాలు మారినా టెక్నాలజీ మారినా జగదేక విరుడు అతిలోక సుందరి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోతుంది. సమయం దొరికితే మరొకసారి మీ ఇంట్లో అందరితో కూర్చొని ఆ జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ సినిమా చూసేయండి. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి జగదేక విరుడు అతిలోక సుందరి చిత్ర సమీక్ష. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్

0: రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తల రిలే వింటారు. తిరిగి 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కలుద్దాం.

0: की जाए। इस संबंध में जहाज मालिकों, जहाज प्रबंधकों और भर्ती तथा नियुक्ति सेवा लाइसेंस प्राप्त कंपनियों के लिए नया परामर्श जारी किया गया है। महानिदेशालय ने यह सलाह खाड़ी क्षेत्र में बिगड़ती सुरक्षा स्थिति और हाल के दिनों में व्यापारिक जहाजों पर हुए हमलों को देखते हुए जारी की है। समुद्री प्रशासन ने स्पष्ट किया है कि भारतीय नाविकों की सुरक्षा, संरक्षा और कल्याण के साथ साथ भारतीय जहाजों की सुरक्षा उसकी सर्वोच्च प्राथमिकता है। आपातकालीन स्थिति में महानिदेशालय ने सभी नाविकों और जहाजों से महानिदेशालय संचार केंद्र या भारतीय नौसेना के सूचना संलयन केंद्र हिंद महासागर क्षेत्र से तत्काल संपर्क करने की सलाह दी है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी विविध भारती केंद्र స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడబోయన్నారు గురజాడప్పారావు గారు. ఇప్పుడు చెప్పుకోబోయే స్ఫూర్తిదాత కొంత కాదు, తన జీవితాన్ని అంకితం చేశారు. ఒక చిన్న పుస్తకం ఒక చిన్నారి జీవితాన్ని మార్చగలదు అని నమ్మిన ఒక ఆదర్శమూర్తి ప్రయాణం ఇది. అరుణాచల్ ప్రదేశ్ కొండల్లో, మారుమూల పల్లెల్లో వేలాది మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన ఆశాజ్యోతివారు, అందరూ ఆప్యాయంగా పిలుచుకునే మూసా మామయ్య, అంకుల్ మూసా. ఇంతకీ ఎవరు ఈ అంకుల్ మూసా, ఏం చేశారు చెప్పుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మిర్చి సినిమానికి కైలాష్ కేర్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:11 దాటి 45 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. అంకల్ మూసా ఎవరు, ఆయన ఏం చేశారు, వారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అంకల్ మూసా అసలు పేరు సత్యనారాయణన్ ముండయ్యార్. కేరళలో త్రిశూర్లో జన్మించారు వారు. ముంబైలో రెవెన్యూ ఆఫీసర్గా ఉద్యోగం చేసినా చేసే ఉద్యోగం సంతృప్తినివ్వలేదు ఆయనకి. కొండ ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని బాగా చదివించాలని మనసులో గట్టి ఆలోచన, ఆయన సంకల్పం అదే. మరి ఏం చేశారో తెలుసా, 1979 ఉద్యోగానికి రాజీనామా చేసి గిరిజన ప్రాంతాల పిల్లలకు విద్యాభ్యాసం అందించాలని అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోయారు. మారుమూల కొండ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు, అసలు బస్సు ఏంటి, ట్రైన్ మాట పక్కనుంచితే బస్సు వెళ్ళడానికి నడవడానికి సరైన తోవ కూడా ఉండని ప్రదేశాలకి, అలాంటి రవాణా సదుపాయాలు లేని రోజుల్లో ఆయన స్వయంగా ట్రంక్ పెట్టెలు, సూట్ కేసుల్లో పుస్తకాలు నింపుకొని బస్సులు, ట్రక్కులు ద్వారా కొన్నిసార్లు కిలోమీటర్ల కొద్దీ నడిచేవారట. ఎందుకు ఇలా చేశారు అని తర్వాత ఆయన అడిగితే, ఎందరో పిల్లల జీవితాల్లో అక్షర జ్యోతి వెలిగించడానికి నేను నడుం కట్టుకున్నాను, అదే నా సంకల్పం అన్నారట అంకల్ మూసా. మరి వారి గురించి మరెన్నో విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

0: మహర్షి చిత్రానికి విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. అచ్చంగా ఆ పాటలోలాగే అత్యంత సాధారణ జీవితం గడిపారు సత్యనారాయణన్ ముండేయార్, అదే మన అంకుల్ మూస. వాక్రాలో ఒక మంచం, ఒక అరలో చిన్న పుస్తకాలతో నిండి ఉన్న ఒక చిన్న గది, ఇదే ఆయన నివాసం. పుస్తకాలే నా ఆస్తి అంటారు ఈ అంకుల్ మూస. ఆ ఆస్తినే వారి ఉనికిగా అందరికీ పంచారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని గిరిజన ప్రాంతాలకు. కమ్యూనిటీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. 2007 సంవత్సరంలో వెదురుతో తేజు పట్టణంలో మొట్టమొదటి చిన్నారుల గ్రంథాలయాన్ని ప్రారంభించారు అంకుల్ మూస. మారుమూల గిరిజన సరిహద్దు ప్రాంతాల్లో ఇవన్నీ కలిపి నేటికి 13కు పైగా ఇలాంటి మినీ లైబ్రరీల్ని విజయవంతంగా నడుపుతున్నారు అంకుల్ మూస. వీటికి ఒక పేరు కూడా పెట్టారు, అదేంటో తెలుసా? బ్యాంబూజా లైబ్రరీ. ఎందుకంటే బ్యాంబూ కర్రలతో చేసిన లైబ్రరీ కాబట్టి దాన్ని బ్యాంబూజా లైబ్రరీ అన్నారట. మరి ఈ గ్రంథాలయాల్లో ఏముంటాయంటే 10,000కు పైగా పుస్తకాలు ఉంటాయట. ఎన్నో రకాల పుస్తకాలు, కామిక్స్ నుండి చరిత్ర వరకు, అకాడమిక్ పుస్తకాలు, ఇలా అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండేలా చేశారు పిల్లలకి. ముఖ్యంగా పిల్లలకి అందుబాటులో ఉండేలా చేశారు అంకుల్ మూస. మారుమూల కొండ ప్రాంతాల్లో ఉండే పిల్లలు ఇళ్లకే నేరుగా పుస్తకాలు ఇస్తారట వాలంటీర్ల సహాయంతో. ఇది ఒక హోమ్ లైబ్రరీ మూమెంట్ లాగా విజయవంతంగా నిర్వహించబడుతుంది ఈనాటికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:19 దాటి 30 సెకండ్లు. అంకుల్ మూసా గారి గురించి మాట్లాడుకుంటున్నాం మన కార్యక్రమంలో. చదువును పండగలా మార్చేశారు మూసా మామ. ఎలాగో తెలుసా? పిల్లలకు కథలు చెప్పడం, క్విజ్ పోటీలు నిర్వహించడం, నాటకాలు, పుస్తక ప్రదర్శనల ద్వారా అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతిపై వారి మాతృభాష అయిన మలయాళంలో పిల్లల కోసం ఒక జానపద పుస్తకాన్ని కూడా రాశారు మూసా. ఒక్క పైసా కూడా ఆశించకుండా కేవలం పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం జీవితాన్ని ధారపోసిన ఆయన్ని అక్కడ ప్రజలు భగవంతుడిగా, పిల్లలేమో ఎంతో ప్రేమగా అభిమానంగా అంకుల్ మూసా, మూసా మామయ్య అని పిలుచుకుంటారు. ఆయన శిక్షణనిచ్చిన ఎందరో పిల్లలు ఈరోజు డాక్టర్లుగా, పిహెచ్డి చదువుకొని సివిల్స్లో రాణించి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. ఇది కదా నిజమైన స్ఫూర్తిదాత కథ అంటే ఎంత గొప్ప విషయం. అయినా సరే, నేనేమీ చేయలేదు, నేను చేసిందల్లా పిల్లలకి కేవలం చదువు అందించానా అని ఎంతో నిరాడరంబరంగా అలాంటి జీవితాన్ని గడుపుతున్నారు అంకుల్ మూసా.

భరత్ అను నేను చిత్రానికి కైలాష్ ఖేర్, దివ్యాకుమార్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్యస్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:26 దాటి 11 సెకండ్లు. 45 సంవత్సరాలకు పైగా వారు చేస్తున్న సేవకి, అంకుల్ మూసా చేస్తున్న సేవకి గాను ఎన్నో సత్కారాలు భారత ప్రభుత్వం అందుకున్నారు. భారత ప్రభుత్వం నుండి వారు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచాన్ని మార్చాలంటే పెద్ద శక్తులేవీ అవసరం లేదని, పిల్లల్లో సమాజంలో మార్పు రావాలి, ఆ మార్పు కోసం తన జీవితాన్నే ఒక ఉదాహరణగా మార్చిన గొప్ప స్ఫూర్తిదాత అంకుల్ మూసా. వేలాది మంది పిల్లల జీవితాల్లో అక్షరాల వెలుగులు నింపిన అంకుల్ మూసా, పద్మశ్రీ సత్యనారాయణ మొండియార్ గారు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు, ఈరోజుకి కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

0: ఆనందం చిత్రానికి ప్రతాపాలపించిన పాట విన్నారు రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి పద్మశ్రీ సత్యనారాయణన్ ముండయ్యార్ గారి గురించి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన, సమానమైన, కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ది చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో, గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైనదే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ను విద్యుత్గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బై ప్రోడక్ట్గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లు హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్

స్వామి పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమాచౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ను సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగుడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డంలోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు, పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి, భద్రత, శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి 7 జూలై 17 తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17 తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువు నిలిపివేశారు. దివ్య రథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు వెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం

0: కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023లో డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మనీతో. పోషకాహార నిపుణులు, వైద్యులు సూచించే ఎన్నో ఫిట్నెస్ సూత్రాలు, ఆరోగ్యకరమైన ఆహారం గురించి, ఎన్నో సూపర్ ఫుడ్స్ గురించి బోలెడైన విషయాలు మాట్లాడుకుంటున్నాం ఈట్ ఫిట్ కార్యక్రమంలో ప్రతిరోజు. మరి ఈరోజు కూడా ఒక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటో ఎప్పట్లాగే మీరే గుర్తుపట్టాలి. మరి దాని గురించిన విశేషం ఏంటంటే, ఇది భూమిలో పండే ఒక దుంప జాతి రకం. ఎన్నో పోషకాలు కాని చాలామందికి, పిల్లలకి ముఖ్యంగా చాలా ఇష్టమైన ఆహారం. మరి అదేంటో గుర్తుపట్టి 0402324852 ఈ నంబర్కు నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: अकबर मचे
1: तंदाचे तंदाचे
0: சூப்பர் மச்சே.

0: సూపర్ డూపర్ పాటతో మన ఈట్ ఫిట్ కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకున్నాం కదా. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రానికి స్వీయ రచనలో స్వీయ సంగీత దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ శ్రావణ భార్గవితో కలిసి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం 12:47 అవుతోంది. చాలామంది శ్రోతలు బంగాళదుంపేమో అంటే ఆలుగడ్డేమో అని రాశారు. ఆలుగడ్డ కాదు, కానీ ఆలుగడ్డ దుంప జాతికే చెందింది అని చెప్పాను. గెస్ట్ చేయడానికి ప్రయత్నించండి, ఈ పాట తర్వాత చెప్తాను. మళ్ళీ చెప్తాను, ఇది భూమిలో పండే దుంప, రంగు మాత్రం బంగాళదుంపలా ఉండదు, వేరే రంగులో ఉంటుంది, తీయగా ఉంటుంది, ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పేస్తారు నాకు తెలుసు, మరి అదేంటో నాకు వాట్సాప్ చేయండి 0402-3204-08-52.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

అది సంగతి. డీజే టిల్లు చిత్రం నుంచి రామ్ మిరియాల స్వీయ సంగీత దర్శకత్వంలో అనిపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్. ఇప్పుడు కరెక్ట్గా గెస్ట్ చేసి ఎంతమంది శ్రోతలు స్పందించారంటే, కేవీ రావు గారు, వెంకటేశం హేమలత గారు, నాగనాథ్ గుప్తా గారు, సుభాషిణి అనంతయ్య, సంగీత శ్రవణ్ కుమార్, వెంకటేష్ మోనిక, చోడవరపు నాగేశ్వరరావు గారు, మంగభాస్కర్ గారు, శ్రీనివాస్, విజయలక్ష్మి, ఇంకా మధుసూదన్ రెడ్డి గారు, ఇంకా ఎవరంటే నోముల నరసింహరావు గారు కూడా స్పందించారు. వీరందరూ గెస్ట్ చేసింది కరెక్ట్. ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే స్వీట్ పొటాటో, చిలకడ దుంప. దీన్నే గెనుసుగడ్డ, రత్నగిరి గడ్డ అని కూడా అంటారు. కొన్ని చోట్ల చక్కెర కంది అని కూడా అంటారు. ఎంతో శక్తివంతమైన సూపర్ ఫుడ్ ఈ ఆరోగ్యం, ఈ ఆహారం అన్నమాట. ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఈ అద్భుతమైన సూపర్ ఫుడ్ అంటే మన చిలకడ దుంప గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏంటంటే, ఎక్కువ పీచు పదార్థాలు ఉండడం వల్ల ఇది తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నింటిన అనుభూతి ఉంటుంది. మీకు కూడా అలా అనిపించిందా? ఎప్పుడైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనం గమనిస్తే, చిన్నప్పుడు పిల్లలకు, సంవత్సరం లోపల, 2 ఏళ్ళ లోపల పిల్లలకి బాగా చిలకడ దుంప పెట్టండి అని వైద్యులు చెప్పేవారు. ఎందుకంటే బోలెడంత పీచు పదార్థం ఉండి పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఇంకొక విషయం కూడా ఉందండి, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది చిలకడ దుంపలో. కేవలం ఒక మీడియం సైజ్ దుంప ద్వారా రోజంతటికి అవసరమైన విటమిన్ ఏ లభిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి కంటి చూపును మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ సూపర్ ఫుడ్. మరి తప్పకుండా తీసుకోవాలంటున్నారు. దీని గురించిన పోలడన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అత్తారింటికి దారేది చిత్రానికి విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:57 దాటి 40 సెకండ్లు.
1: ప్రగతి ప్రధాన సాగిపోమని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్
0: తప్పక ట్యూన్ చేయండి. మీట్ ద స్టార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 8:05 నుండి. ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం చిలకడ దుంప, ఒక సూపర్ ఫుడ్ గురించి. అయితే చిలకడ దుంపలో విటమిన్ ఏ మాత్రమే కాదు, విటమిన్ సి, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయట. అందుకనే ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండే పీడియాట్రిషియన్స్ పెట్టమని కూడా చెప్తూ ఉంటారు. ఇంతేకాదండి, మధుమేహం ఉన్నవారు కూడా మితంగా తీసుకుంటే ఎంతో సురక్షితం అంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఇది తీపిగా ఉన్నా సరే దీనిలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా స్థిరంగా ఉంచుతుంది అంటున్నారు వైద్యులు. మరి ఇంకొక విషయం ఏంటంటే, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది సూపర్ ఫుడ్. నిజంగా సూపర్ ఫుడ్డే. ఎందుకంటే బరువు తగ్గాలనుకునేవారు ఇది కాస్త తీసుకున్నా పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆకలేదు, ఎక్కువగా తినలేం కూడా. మరి మీకు ఇష్టమైన ఈ చిలకడ దుంప మీరు ఎలా తింటారు? కాల్చుకొని తింటారా, లేకపోతే అంటే ఉడికించుకొని తింటారా? మీకేం తెలుసు ఈ చిలకడ దుంప, ఈ సూపర్ ఫుడ్ గురించి? నాకు వాట్సాప్ చేయండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అఖండ చిత్రానికి గీతా మాధురి సాహితి చాగంటి బృందంతో కలిసి ఆల్పించిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:04 దాటి 4 సెకండ్లు. మరి మనకి నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి ఒక సందేశం పంపించారు. ఏంటంటే, ఈ గడ్డలను ఉడకబెట్టి చిన్న చిన్న ముక్కలు చేసి చిక్కటి పాలు మరియు కొద్దిగా పంచదార వేసి పిల్లలకి ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మా ఇంట్లో అలాగే ఇస్తామంటున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. యాక్చువల్లీ ఈ విషయం నాకు తెలియదు కూడా. ఇంకా మనకి పున్న వెంకటేశం గారు సందేశం పంపించే, చిలకడ దుంప శివరాత్రి టైంలో వస్తుంది మేడం, ఎక్కువగా ఉపవాసం ఉండేవారికి ఇది ఎంతో శక్తివంతమైన ఆహారం, మేమైతే ఉడికించి తింటాము అంటున్నారు. అవును, నిజంగానే ఉడికించి తింటారు. అందుకనే కొంచెం తిన్నా కూడా పొట్ట నిండుగా ఉంటుంది, ఆకలి లేకుండా ఉంటుందన్నమాట. మరి ఊరికే అన్నావా, దాన్ని సూపర్ ఫుడ్ అని. ఇక మనకి సాయి మాన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి సందేశం.

0: పంపించారు. స్వీట్ పొటాటో చిలకడ దుంపని ఉడికించి బెల్లం వేసుకొని తింటాం మేడం మేము, చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అంటున్నారు. అవును, ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ కాబట్టే దాన్ని సూపర్ ఫుడ్ అన్నారు. మరి ఇంకా మహిళలకు కూడా చాలా ఎంతో పోషక విలువలు ఉన్నాయి ఈ సూపర్ ఫుడ్ చిలకడ దుంపలో. ఏంటంటే ఎముకల బలంకి కావలసిన మ్యాంగనీస్, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా మహిళల బోన్స్, బోన్ డెన్సిటీకి, మన ఎముకలకి చాలా సహాయపడుతుంది. సో తప్పకుండా మహిళా మండలారా, చిలకడ దుంపని అస్సలు ఉపేక్షించద్దు. తప్పకుండా చిన్న ముక్కైనా, కాస్త ఒక అరదుంపైనా రోజు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక మరి ఎలా ఎలా తినచ్చు, ఇందాకలు మనం చెప్పుకున్నాం కదా, ఉడికించి తినచ్చు లేదా కాల్చి. లేదు అంటే ఇంకా మీకు ఆసక్తి ఉంటే కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం కలుపుకొని చాట్ లాగా చేసుకొని కూడా తినచ్చు. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ టైంలో ఇది ఇవ్వండి, లొట్టలు వేసుకొని తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా ఇంకా ఏంటంటే వాళ్ళకి అన్ని రకాల వైటమిన్స్, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మరి ఏది తిన్నా ఎప్పుడు మనం చెప్పుకునే ఒకటే, మితం హితం. మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హెల్దీ, ఈట్ హెల్దీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ కార్యక్రమం సూపర్ ఫుడ్ చిలకడ దుంప గురించి. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియో నేస్తం పద్మిని.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ముక్కల సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1 గంట 20 నిమిషాలకు షో టైం కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధాని ఒకేసారి ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్లోని సైదాబాద్ పాఠశాల ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు తేలికపాటి నుండి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ ఐటీ కారిడార్కు అరుదైన కానుకను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. పునరాభివృద్ది చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. పంజాబ్లోని జలంధర్ నుండి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం జరగనుంది. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్టేషన్ పూర్తిస్థాయి ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. విమానాశ్రయ స్థాయి సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ రైల్వే స్టేషన్లో 12 మీటర్ల వెడల్పైన పాదచారుల వంతెన, అదనపు లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్రయాణికులకు అనుకూలంగా సూచికలు, ఆకర్షణీయమైన ముఖద్వారం అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ పశ్చిమ కారిడార్లో ఉన్న ఈ కేంద్రం ప్రపంచస్థాయి ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నగర ప్రతిష్టకు మరింత శోభను చేకూర్చనుంది. దేశవ్యాప్తంగా చూస్తే 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధానమంత్రి ఒకేసారి ప్రారంభించనున్నారు. వీటి పునరాభివృద్ది వ్యయం 1,570 కోట్ల రూపాయలు కాగా తెలంగాణలోని 40 స్టేషన్లను 2,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లలో పునరాభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ ప్రారంభోత్సవం కేవలం ఒక రైల్వే స్టేషన్ ఆవిష్కరణ మాత్రమే కాదు, వికసిత్ భారత్ దిశగా సుస్థిర స్మార్ట్ పట్టణ రవాణా వ్యవస్థ వైపు దేశం వేస్తున్న మరొక దృఢమైన అడుగుగా అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం వల్ల ఎదురవుతున్న పరిస్థితులపై సమీక్షించి రైతులకు ప్రత్యామ్నాయ కార్యాచరణపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దీంతోపాటు మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 పనుల పురోగతిని సమీక్షిస్తారు. అంతేకాకుండా గోదావరి బనకచెర్ల అంశంతో పాటు కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ అంశాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు మతపరమైన అంశాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని అన్నారు. ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బోధనపై ప్రభుత్వ నిఘా పెంచాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్మూర్, అత్తాపూర్ ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. భారత్ యుకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల తెలంగాణ గరిష్ట ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. యుకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ చంద్రుకే అయ్యర్ నేతృత్వంలోని బృందంతో

0: సచివాలయంలో సమావేశమైన మంత్రి ప్రస్తుతం రాష్ట్రం నుంచి యూకేకు 3,553 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయని, వీటిని భారీగా పెంచుకోవచ్చని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో గురువారం నిర్వహించిన బోనాల మహోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. జగదాంబిక మహంకాళి అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ బోనాలు తెలంగాణ ప్రజల భక్తి, మాతృశక్తి ఆరాధన సనాతన సంస్కృతికి చిహ్నమని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 55 మంది సివిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లి, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొల్లూరు, పటాన్చెరు, మేడ్చల్, దుండిగల్ తదితర పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్ఓ, డిఐ స్థాయి అధికారుల్లో ఈ మార్పులు చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం 5 ఉపాధ్యాయుల్లో ప్రధానోపాధ్యాయుడు శంకర్తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానస ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్టు గుర్తించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ గైర్హాజరైన 3 ఉపాధ్యాయులపై సస్పెన్షన్కు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల అభివృద్ది కోసం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ చెరువు వద్ద అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న పునరుద్దరణ సుందరీకరణ పనులకు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ,
1: సిరిసిల్లకి దాదాపు 105 కోట్ల రూపాయలు వచ్చినాయి. కాబట్టి వీటి ద్వారా వాటర్ సప్లైకి సంబంధించి సివరేజ్ ట్యాంక్ పెట్టడం కానీ వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా వచ్చింది. గ్రామాల్లో జలజీవన్ మిషన్ ఇట్లా ఉంటాయి. మరి దానికి సంబంధించి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు అమృత్ పథకం ద్వారా మనం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే వాళ్ళ సిరిసిల్లకు 105 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
0: రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ నూతన ఆరోగ్య పథకం లాంచ్ కాబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్ను ప్రారంభించడంతో పాటుగా నూతన హెల్త్ కార్డుల పంపిణీ కూడా ప్రారంభిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ కేసులను పరిష్కరించడానికి పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రా పండిట్ తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, అకౌంట్స్ సంబంధిత అంశాలపై ప్రత్యేక పెన్షన్ అదాలత్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రా పండిట్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: లాంగ్ పెండింగ్ పెన్షన్ కేసెస్, జీపీఎఫ్ కేసెస్ మేము సెటిల్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పటి వరకు మేము 13 out of 33 డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాము. అండ్ ఇన్ ద కమింగ్ ఇయర్ వీ ప్లాన్ టు కవర్ ద రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో, వేర్ దెర్ ఇస్ అ లాంగ్ స్టాండింగ్ పెండెన్సీ ఆఫ్ పెన్షన్ జీపీఎఫ్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ పెండెన్సీ రిలేటింగ్ టు అకౌంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్.
0: హైదరాబాద్, జనగాం, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపడుతోంది. స్వయంగా జిల్లా కలెక్టర్ వివిధ మండలాల్లో పర్యటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శామీర్పేటలో జరుగుతున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి స్వయంగా పర్యవేక్షించారు. బూత్ లెవెల్ అధికారులు చేపడుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాల నమోదులో ఓటర్లకు తగిన సహాయం అందించి వాటిని సత్వరమే డిజిటలైజ్ చేయాలని ఆయన ఆదేశించడం ద్వారా జిల్లాలో ఎస్ఐఆర్

0: ప్రక్రియపై ప్రజల్లో మరింత చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను ప్రధాని ఒకేసారి ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్లోని సైదాబాద్ పాఠశాల ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:21 అప్పుడే ఎంతమంది శ్రోతలు మేము షో టైంకి సిద్ధంగా ఉన్నాం మేడం, మంచి మంచి ప్రశ్నలు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ నాకు సందేశాలు పంపిస్తున్నారు. ఎస్, షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా మనం షో టైంని స్టార్ట్ చేసేసుకుందాం. కానీ ఒకవేళ కొత్తగా ఎవరైనా శ్రోతలు ఇప్పుడే రేడియో ఆన్ చేసి వింటూ ఉంటే వారి కోసం మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం మీ పేరు 0402324852 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. మరి ప్రశ్నలు సమాధానాలు సాధ్యమైనంత వరకు ఎవరైతే ఫాస్ట్గా తొందరగా పంపిస్తారో వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం నేను చేస్తాను. అంతేగాని నా పేరు చదవలేదని చిన్నబుచ్చుకోకండి. షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్ కదా, అందులోని ఆకాశవాణి వివిధ భారతిలో శ్రోతలంటే మరి ఆ మాత్రం ఉండాల్సిందే. ఇక షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న, రెడీ అయిపోండి. ప్రశ్న ఏంటంటే, బాలనటుడిగా వెంకటేష్ తొలిసారిగా కనిపించిన చిత్రం ఏది? బాలనటుడిగా వెంకటేష్ తొలిసారిగా కనిపించిన చిత్రం ఏది? మీకు సమాధానం తెలిస్తే 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రేమించుకుందాం రా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మహేష్. మరి ఇంత ఈజీ ప్రశ్న అడిగితే మన శ్రోతలు ఊరుకుంటారా? ఏంటి ఆ ప్రవాహం, అసలు ఆ సమాధానాల ప్రవాహం? నేను ఎంతమంది పేర్లను చదువుతాను చెప్పండి. నాకు అనిపించేసింది ఇంకా ఇంత ఈజీ ప్రశ్న అడిగితే అందరూ చెప్పేస్తారని. సో షో టైంలో మొదటి ప్రశ్న ఏంటంటే, బాలనటుడిగా వెంకటేష్ తొలిసారిగా కనిపించిన సినిమా ఏంటి అని అడిగాను. ఎస్, మీరు పంపించిన సమాధానం అక్షరాల కరెక్ట్. సమాధానం ఏంటంటే 1971 వచ్చిన ప్రేమ్ నగర్. ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ గారి చిన్నతనంలో చిన్నప్పటి పాత్రలో వెంకటేష్ గారు తొలిసారిగా కనిపించారనమాట. అది మరి వాళ్ళ మన సురేష్ ప్రొడక్షన్ సినిమా కాబట్టి రామానాయుడు గారి చిత్రం. సో ఆ చిత్రం ద్వారా వెంకటేష్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఎంతమంది సమాధానాలా, నేను ఎవరిని చదవగలను, ప్రయత్నిస్తాను. ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. కేవీ రావు ఖైరతాబాద్ నుండి, కాంచనా కిట్టు కిసర్ నుండి, గణేష్ వేదవతి హైదరాబాద్ నిజాంపేట నుండి, రాకేష్ నిజామాబాద్ నుండి, రాము బల్కంపేట నుండి, శ్రీరామ్ నరేందర్ గారు న్యావనంది నుండి, దస్తగిరి సంధ్యా కడప నుండి, శ్రీనివాస్ పీర్జాది కూడా, గంగారెడ్డి గారు ఆదిలాబాద్ నుండి, అశోక్ కుమార్ సుమాజీ కూడా, ఎంఎం శాస్త్రి గారు పంజాగుట్ట నుండి, లతా పోచారం భోగ మార్కండే, అనిత భూదాన్ పోచంపల్లి నుండి, నెమ్మర్ నుండి పునా వెంకటేశం హేమలత, సిహెచ్ హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి, నాగ్నాథ్ గుప్తా గోదావరి గుప్తా గారు నంజీవోస్ కాలనీ నిజామాబాద్ నుండి, భవానీ వెంకట్ పుట్టుపాక నుండి. చాలా రోజులైంది సార్ మీరు భవానీ వెంకట్ గారు. అలాగే నల్గొండ చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుండి, హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ, కాకతీయ పాష వరంగల్ నుండి సుచిత్ర జనార్దన్ సుభాషిణి మనకి పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ అందరి పేర్లు చదవలేం కాబట్టి పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో సెకండ్ క్వశ్చన్తో నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధమైన క్వశ్చన్ అడిగేస్తున్నాను ఒక్క 2 క్షణాల తర్వాత.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:29 దాటి 30 సెకండ్లు అవుతుంది. శ్రోతలకు ఒక చిన్న గమనిక, దయచేసి ఎటువంటి వాయిస్ మెసేజ్లు కానీ వీడియో మెసేజ్లు కానీ వేరే ఎటువంటి స్టిక్కర్లు ఫోటోలు దయచేసి ఈ వాట్సాప్ నెంబర్కి పంపించకండి. ఇది ఓన్లీ మీకు మాకు మధ్య ఉన్న ఒక ఆత్మీయ అనుబంధం ఇంటరాక్టివ్గా ఉండడానికి.

సో దయచేసి చాలామంది శ్రోతలు వాట్సాప్ వాయిస్ మెసేజెస్ పంపిస్తున్నారు, దయచేసి మీరు గమనించగలరు అనిత భావించకుండా అలాంటి సందేశాలు పంపించకండి. సో షో టైంలో తర్వాత ప్రశ్న, ప్రశ్న ఏంటంటే ఇది జనరల్ నాలెడ్జ్ ప్రశ్న. ఇటీవల మన దేశ రక్షణ మంత్రి విశాఖ నావల్ డాక్యార్డ్లో జాతికి అంకితం ఇచ్చిన నౌక పేరేంటి? చాలా రీసెంట్గా విశాఖ నావల్ డాక్యార్డ్లో మన దేశ రక్షణ మంత్రి జాతికి ఒక నౌకను అంకితం ఇచ్చారు. ఆ పేరు తెలిస్తే 0402324082 ఈ నంబర్కు నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: యమదొంగ చిత్రం నుండి ఎస్పి చరణ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట ఎంత ఫాస్ట్గా ఉందో, మీ సమాధానాలు అంత ఫాస్ట్గా పంపించారు. మై గాడ్, ఏంటండి ఈ ప్రవాహం ఏంటి? ఇంత ఈజీ ప్రశ్నలు అడుగుతున్నానా అనిపిస్తుంది నాకు. ఏదైనా మన విబి శ్రోతలందరికీ ఒక పెద్ద సలాం చెప్పాల్సింది. ఎలాంటి ప్రశ్న అడగండి, ఎంత బాగా స్పందించి రాస్తారో. మరి ప్రశ్న అడిగాను షో టైంలో, రెండవ ప్రశ్న అడిగాను. ఇటీవల మన దేశ రక్షణ మంత్రి విశాఖ నావల్ డాక్యార్డ్లో జాతికి అంకితం ఇచ్చిన ఒక పేరేంటి అని అందరూ సరైన సమాధానాలు పంపించారు. మరి ఫోన్లండి గూగుల్ తల్లిని అడిగినా ఈ విధంగానైనా మీరు చక్కగా వెతుకుతున్నారు, అప్డేటెడ్గా ఉంటున్నారు, అందుకన్నా ఇంకేం సంతోషం. మరి సమాధానం ఏంటంటే, జూలై 11న ఐఎన్ఎస్ మహేంద్రగిరిని అంకితం ఇచ్చారు మన దేశ రక్షణ మంత్రి. అయితే ఇంతకీ దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరికి ఆత్మనిర్భర్ భారత్కి చిహ్నంగా ఈ నౌకని తయారు చేశారు. ఎందుకంటే 75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నౌక ఇది మన దేశానికే గర్వకారణంగా ఉండబోతోంది, మన దేశ రక్షణకి ఎంతో ఆయుపట్టుగా నిలబోతుంది ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఇది ప్రశ్న మరియు సమాధానానికి. ఇక ఫాస్ట్గా సమాధానాలు వచ్చాయి. ఎన్ని సమాధానాలు వచ్చాయో తెలుసా? 98 సమాధానాలు వచ్చాయి. ఎన్ని పేర్లను చదువుతాను కానీ నాకు ఫాస్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు: న్యామనంది నుండి, శ్రీరామ్ నరేందర్ మార్కండే అనిత పోచంపల్లి నుండి, శాస్త్రి ఉమా పంజగుట్ట నుండి, వెంకటేశం హేమలత నిమ్మా నుండి, జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి, అప్పలరాజు గారు పేట నుండి, పాలెం పోలయ్య ఆలగడ్డ నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, రాజ్కుమార్ నిజామాబాద్, కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, శిల్ప పద్మావతి చెంచల్గూడ నుండి, అనుమోల్ సుభద్ర ముండ్రాయి గ్రామం నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం, మహమ్మద్ జైనుద్దీన్ ఉంబై నుండి, గణేష్ వేదవతి నిజాంపేట్ హైదరాబాద్ నుండి, నేదనూరు కళ్యాణాచారి కల్వకుర్తి నుండి, కాళీ శ్రీనివాసరావు గారు కొద్దా నుండి, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా సరైన సమాధానాలు పంపించారు. సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షార్ట్ టైంలో మూడో ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమైపోండి. నేను ఇంకొక కొన్ని క్షణాల్లో మూడో ప్రశ్న అడగబోతున్నాను.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎస్, షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:37 దాటి 45 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో తర్వాత ప్రశ్న ఎప్పట్లాగానే ఒక సాధారణమైన ఒక జనరల్ ప్రశ్న అడగబోతున్నాను. మనందరం రోజు చాలా బిజీగా ఉంటాం. ఈ బిజీ ప్రపంచంలో ఉరుకులు పరుగులు పరిగెడుతూ ఉంటాం, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. కాకపోతే మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకుంటాం కదా, అది కుటుంబం కోసం కాదు, పిల్లల కోసం కాదు, ఇంక ఎవ్వరి కోసం కూడా కాదు, మన కోసం మనం. సో ప్రశ్న ఏంటంటే, అచ్చంగా మీకోసం మీరు, మిమ్మల్ని మీకు ఆనందం ఇచ్చే పని మీకోసం మీరు రోజులో ఏం చేస్తారు? చాలా క్లుప్తంగా పంపించండి. అది అలా అయితేనే నేను చదివే ప్రయత్నం చేస్తాను. చాలామంది శ్రోతలు అడుగుతున్నారు, మేడం మీరు ఇలాంటి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, మరి మీరేం చేస్తారో మాకు చెప్పాలి అని. సో నేనేం చేస్తానంటే, నాకు రోజులో నా కోసం నేను కేటాయించుకునే కొన్ని క్షణాలు, నాకు తెలియని విషయం ఏదో ఒకటి నేను ప్రతిరోజు తెలుసుకుంటాను, తెలుసుకొని దాన్ని రాసుకుంటాను అనమాట. ఇది నా కోసం నేను చేసే పని. మరి మీకోసం మీరేం చేస్తారు? అచ్చంగా మీకోసం మీరు ఏ పనిని ఆనందంగా చేస్తారో అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నాకు వాట్సాప్ చేయండి 0402-23-2408-52. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సూపర్ ఎనర్జెటిక్ పాట కదా. బాలకృష్ణ గారు భలే డాన్స్ చేస్తారు, రమ్యకృష్ణ రవీనా టండన్ గారితో కలిసి. బంగారవల్లోడు చిత్రం నుండి మనో చిత్ర మిన్మిని ఆలపించిన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన భువనచంద్ర. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:44 దాటి 20 సెకండ్లు. మరి షో టైంలో నేను అడిగాను, మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయిస్తారు కదా, ఏం చేస్తారు మీ ఆనందం కోసం ఏం చేస్తారంటే, ఎంతమంది శ్రోతలు స్పందించారు, కాకపోతే ఒక చిన్న విన్నపం ఏంటంటే పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించుకోండి, అలా పంపిస్తే మీ మెసేజ్ కిందకు వెళ్ళిపోతుంది కాబట్టి అది మీరు గమనించగలరు. మరి మొహమ్మద్ జైనుద్దీన్ గారు రాస్తున్నారు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మేడం, నా కోసం నేను

చేస్తున్నారు. ఇక ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తిక్ పంచకుట్ట నుంచి రాశారు. మంచి పాత పాటలు వింటాను మేడం, నా కోసం నేను కేటాయించుకునే సమయం అంటున్నారు. నేనైతే ఒక అరగంట దైవ ధ్యానానికి కేటాయిస్తానంటున్నారు. న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య గారు. ఇక సుభాషిణి గారు ఏం రాస్తున్నారు, పుస్తకాలు చదువుకుంటాను, నా కోసం నేను మంచి పాటలు వింటాను, అదే నాకు ఎంతో బాగుంటుంది అంటున్నారు. ఇక నాగనాథ్ గుప్తా గారు రాశారు, నా కోసం నేను విద్యార్థి దశ నుండి రేడియో వింటూ అలాగే రేడియో కార్యక్రమాలపై నా యొక్క స్పందన తెలియజేస్తూ ఉంటాను, అదే నాకు ఎంతో ఆరోగ్యం, నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అన్నారు. గొప్ప మంచి విషయం సార్. ఇది నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి రాశారు. మేము రోజు రేడియో వింటాం, విజ్ఞానాన్ని వినోదాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం, నా కోసం నేను చేసుకునే కార్యక్రమం అంటున్నారు. అది బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. మేము ప్రతిరోజు వివిధ భారతి హైదరాబాద్ ఎఫ్ఎంలో షో టైంకి నా టైంని కేటాయిస్తాను, ఎందుకంటే ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు కూడా వివిధ భారతి వింటూ మంచి పాటలు వింటూ ఉంటామంటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత. మరి అరుణ సుబ్బారావు గారు మనకు ఒక రాశారు, రోజు నేను నా కోసం ప్రశాంతంగా పూజ చేసుకోవడం, తర్వాత మంచి భక్తి గీతాలు వినడం నా కోసం నేను చేసే పని అంటున్నారు.

నా టైంని కేటాయిస్తాను, ఎందుకంటే ఎన్నో తెలియని విషయాలు తెలుస్తా అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు కూడా వివిధ భారతి వింటూ మంచి పాటలు వింటూ ఉంటామంటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత. మరి అరుణ సుబ్బారావు గారు మనకు ఒక రాశారు, రోజు నేను నా కోసం ప్రశాంతంగా పూజ చేసుకోవడం, తర్వాత మంచి భక్తి గీతాలు వినడం నా కోసం నేను చేసే పని అంటున్నారు. చాలా సంతోషం అమ్మా. మరి ఆళ్ళగడ్డ నుండి పాలెంపూలే రాస్తున్నారు, నేను బార్బర్ షాప్లో పనిచేస్తుంటానమ్మా, భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా నేను రేడియో వింటాను, వినడానికి టైం కేటాయిస్తానంటున్నారు పాలెంపూలేగా నంద్యాల నుండి. ఇంత గొప్ప విషయం కదా. మరి మా కోసం మేము రేడియో వినడమే నాకు అన్నిటికన్నా సంతోషకరమైన విషయం అంటున్నారు. వరంగల్ కాశీబుక్క నుండి దాసి రామచంద్రం సుమతి గారు రాశారు. ఇక గీతానగర్ నుండి చోడ రమాదేవి గారు రాస్తున్నారు, ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేస్తాను, అది నాకు సంతోషిస్తుంది అంటున్నారు. ఇక న్యూస్ పేపర్ చదువుతానంటున్నారు పాష వరంగల్ నుండి. నేనైతే నా భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాను, వాళ్ళతో సమయం గడుపుతాను, అదే నాకు ఎంతో సంతోషం అంటున్నారు సయ్యద్ హైదర్ బన్స్వాడ కామారెడ్డి నుంచి మనకి ఈ సందేశాన్ని పంపించారు. ఇక సఫిల్ కూడా నుండి దుర్గా సారథి గారు రాశారు, ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాను, చిన్న చిన్న హెల్త్ టిప్స్ని ఫాలో అవుతాను మేడం అంటున్నారు. ఈవిడ సఫిల్ కూడా నుండి రాశారు దుర్గా సారథి గారు. ఇక న్యూస్ పేపర్ చదవడం, యూట్యూబ్లో కొత్త విషయాలు చూడడం నాకు ఎంతో ఇష్టం, అది నా కోసం నేను కేటాయించుకునే సమయం అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడం నుండి. ఇక పునా వెంకటేశం గారు రాస్తున్నారు, వివిధ భారతిలో పాటలు వినడం ముఖ్యంగా షో టైం కోసం నా సమయాన్ని కేటాయించుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు నార్కెట్పల్లి నెమ్మాని గ్రామం నుండి. మరి హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ, ఎఫ్ఎం వింటాం మేడం మాకు చాలా ఇష్టం, తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి అంటున్నారు. అదే మనకు కూడా రాశారు రాగి శంకర్ భీమ్గల్ నుండి, నేను బాగా పుస్తకాలు చదువుతాను నాకు తెలియని విషయాలు తెలుసుకుంటానంటున్నారు అప్పలరాజు పెడన్ గారు. మా సంతోషం మరియు మానసిక ఆనందం కోసం ఆత్మీయ ఆకాశవాణి ప్రసారాలు వింటామండి, మంచి సంగీతంతో మంచి పాటలు వింటాం, అదే మా కోసం మేము చేసుకునే అత్యంత ఆనందకరమైన విషయం అంటున్నారు నోముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. ఇక తోట సంతోష్ పోతంగల్ నుంచి రాశారు, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆనందంగా అనిపిస్తుంది, వాళ్ళతో సమయం గడుపుతానంటారు. ఇక చాలామంది మనకి సందేశం పంపించారు, దేవుడి గదిలో పూజ చేసుకుంటాను, నా కుటుంబంతో సంతోషంగా ఉంటానంటున్నారు భూదాన్ భోజంపల్లి నుండి భోగ మార్కండే అనిత. మరి ఇంకొన్ని సందేశాలు వచ్చి అవన్నీ కూడా చూద్దాం ఈ పాట తర్వాత. దయచేసి పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించుకోండి, పంపిస్తే చదవడం కాస్త కష్టం అవుతుంది గమనించగలరు. షో టైం అంటున్నారు, స్టూడియోలో సమయం 1 గంట 48 నిమిషాలు దాటి 10 సెకండ్లు.

డీజే దువ్వాడ జగన్నాథన్ చిత్రానికి ఎంఎల్ఆర్ కార్తికేయన్ చిత్రాలు పెంచిన పాట విన్నారు. రచన, సాహితీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:52 దాటి 50 సెకండ్లు. అసలు మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే సమయం తెలియదు కదా, ఇంత మంచి మంచి పాటలు వింటూ ఉంటే. నాకు ఒకటి అనిపించింది, మీరు పంపిస్తున్న సమాధానాలన్నీ చూసిన మీదట చాలామంది శ్రోతలు వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ కోసం వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారంటే అది మన ఆకాశవాణి వివిధ భారతి వినడమే. చాలా గొప్ప విషయం. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మీ సమాధానాలు చూసి. మరి మీకోసం మీరేం చేస్తారు, మీ ఆనందం కోసం నేను అడిగాను. నాకు నచ్చిన మోటివేషనల్ స్పీచ్ యూట్యూబ్లో వింటాను మేడం అంటున్నారు కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి. మరి మనకి వెంకటేష్ మౌనిక కుషాయిగూడ నుండి ఒక అద్భుతమైన సందేశం పంపించారు. మేడం, నాకు మెంటలీ డిప్రెస్డ్గా ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అంటే ఇష్టం. వాళ్ళ కోసం మేము ఈ మధ్య కొత్తగా 2 రేడియోలు కొని వాళ్ళకి బహుమానంగా ఇచ్చాం. మంచి మంచి పాటలు వింటారని చాలా గొప్ప విషయం అండి. ఇక లైబ్రరీలో రేడియో వింటూ ఉంటానంటున్నారు ఎస్ఆర్కే ప్రభాకర్ గారు స్వరూప. కుమరంభీం జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. ఇక ప్రవీణ్ మాహి జ్ఞానేశ్వర్ సిరిమల్లే కాలనీ అత్తాపూర్ నుండి పంపించారు. నాకు ఎవరికైనా సహాయం చేయడం, వాళ్ళకి అండగా ఉండడం చాలా ఇష్టం, చాలా మంచి విషయం అంటున్నారు. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ రాస్తున్నారు. ఏం రాస్తున్నారంటే, నాకు నచ్చిన పని చేసుకుంటాను, పుస్తకాలు చదువుతాను అంటున్నారు. ఓకే, ఇక ప్రతిరోజు 1 గంట జనరంజన్ కార్యక్రమం వింటూ ఉంటాం. ఆ కార్యక్రమం కోసం నా టైంని నేను స్పేర్ చేసుకుంటాను అంటున్నారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ చాలా బాగుందండి. నేను రోజు నా కోసం ఏదో ఒకటి రాసుకుంటానండి, అది నాకు నచ్చిన, నా కోసం నేను టైం స్పెండ్ చేస్తానంటున్నారు. విజయ్ కుమార్ గారు చందానగర్ హైదరాబాద్ నుండి, రేడియోలో ప్రతిరోజు ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు వస్తే ఖచ్చితంగా వింటాను, నా కోసం నేను ఆ సమయాన్ని కేటాయిస్తానంటున్నారు. నక్క వేణుగారు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి, రోజు వార్తాపత్రికలు చదివి నాలెడ్జ్ పెంచుకుంటానంటున్నారు. చింతా శ్రీనివాస్ గారు షాపల్లి నుండి. ఇక నందిపేట నుండి మధుకర్ వెంకటేష్ రాస్తున్నారు ఏంటంటే, చాలామందికి సహాయపడితే నాకు ఎంతో బాగుంటుంది అంటున్నారు. మరి వేదవతి గణేష్ గారు నిజాంపేట హైదరాబాద్ నుండి పంపించారు. వివిధ భారతిలో షో టైం వినడం కోసం నా టైం నేను కేటాయిస్తానంటున్నారు. అబ్బా, ఎంతమంది షో టైం ఫ్యాన్స్ ఉన్నారు కదా, అసలు ఎంతమంది ఎంత బాగా రాశారు. నేను కూడా వివిధ భారతీయ వింటానంటున్నారు. కాశీబుక్ నుండి నల్ల సుదర్శన్ గారు. అది ఇది సో మీకోసం మీరు ఇంకొక సమాధానం వచ్చింది. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి, అందుకే వ్యవసాయం చేసుకుంటాను. నా కోసం నేను వ్యవసాయం చేసుకుంటూ నచ్చిన పంటలు పండిస్తారంటున్నారు. షేరే బాలాజీ, సావిత్రి కుబేర్ నిర్మల్ నుండి మనకి సందేశాన్ని రాశారు. ఇక చోడవరపు లక్ష్మీ శశాంత్ విస్తృత రాస్తున్నారు ఏంటంటే, అమ్మా నాన్నలతో సమయం గడుపుతాను, నా కోసం నేను గడిపే

అదే చాలా ఇష్టమైన సమయం అంటున్నారు. ఎంత మంచి మంచి సమాధానాలు పంపించారు. అసలు దీన్ని ఇలా మనం మధ్య మధ్యలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే కూడా మీరేమనుకుంటున్నారు, మీ మనసులో మాటలు ఏంటో కూడా తెలుస్తాయి. మరి ఇది ఇవాల్టి షో టైం. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్క శ్రోతకి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు చెప్తోంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు ఒక అత్యద్భుతమైన అమ్మ కథ, ఎవ్వరు ఇప్పటివరకు వినని ఒక అమ్మ కథ మన శక్తిశీల్లో. సో స్టే ట్యూన్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ప్రతిరోజు ఎన్నో విశేషాలు, విమెన్ అచీవర్ స్టోరీస్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా శక్తిశీలిలో. ఈరోజు వాటికి భిన్నంగా ఒక అమ్మ కథ శక్తిశీలిలో. ఒక నల్లటి ప్లాస్టిక్ కవర్ డ్రైనేజ్ పక్కన పడుంది. ఆ కవర్ లోపల నుంచి ఒక చిన్న ప్రాణం, అప్పుడే పుట్టిన ఒక ఆడబిడ్డ, ఆకలితో చలితో ఏడుస్తోంది. ఆ ఏడుపు విన్న ఒక వీధి కుక్క ఆ కవర్ని నోటితో లాగుతోంది. సరిగ్గా అదే సమయంలో దేవతల అక్కడికి వచ్చింది ఒక స్త్రీమూర్తి. ఆ కుక్క నోటి నుండి ప్లాస్టిక్ కవర్ని లాక్కొని లోపలున్న పాప, ఆ పసిపిల్లను గుండెలకు హత్తుకుంది. ఆమె పేరే బీబి ప్రకాష్ కౌర్. వందలాది మంది అనాది అనాథ ఆడపిల్లల పాలిట సాక్షాత్తు ఆ భగవంతుడు పంపిన అమ్మ ఆవిడ. ఈ కథ వింటుండేనే ఒళ్ళు గగ్గురుపరుస్తుంది కదా. కానీ ఇది సినిమా సన్నివేశం కాదు, నిజంగా జరిగిన సన్నివేశం, నిజంగా జరిగిన కథ ఇది. ఇది ఎక్కడ జరిగింది, ఎవరు ఆ బీబీ ప్రకాష్ కౌర్, ఏంటి వారి ప్రయాణం, ఇవన్నీ మాట్లాడుకుందాం ఈనాటి మన శక్తిశీల్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

హాయ్ నానా చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఆ అమ్మ కథ చెప్తానన్నాను కదా, ఎవరు ఆ బీబీ ప్రకాష్ కౌర్ అని ఆ విషయాలన్నీ మాట్లాడుకుందామన్నాను. పంజాబ్లో జలంధర్కి సంబంధించిన ఇది ఒక అమ్మ కథ. ఒక్క మాట, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన పదం ఏది అని ఎవరైనా అడిగితే ఎవరైనా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే మాట అమ్మ. ఒక బిడ్డకు జన్మనిస్తేనే అమ్మ అవుతారనుకుంటే పొరపాటే. ఎందుకంటే కన్నవారే వద్దని రోడ్డున పారేసిన వందలాది మంది అనాథ పిల్లల పాలిట అపర ప్రాణదాతగా నిజమైన అమ్మగా మారిన ఒక మహిళ కథే ఈ బీబీ ప్రకాష్ కౌర్ కథ. మరి ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఒకే ఒక జీవితం చిత్రానికి ఎస్ఎస్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం జేకబ్స్ జాయ్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 2:28 దాటి 28 సెకండ్లు. బీబీ ప్రకాష్ కౌర్ ఒక అమ్మ కథ, అమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన శక్తిశీల్లో. దాదాపు 60 ఏళ్ల క్రితం అక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంది జలంధర్, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన కథ కదా ఇది. 60 ఏళ్ల క్రితం అమ్మాయి పుట్టగానే ఆడపిల్ల అనే ఒకే ఒక కారణంతో కన్న తల్లిదండ్రులే ఆమెను వీధిలో వదిలేశారు. అనాథగా ఒక శరణాలయంలో పెరిగిన ప్రకాష్ కౌర్ తను పడ్డ నరకం ఇక ఏ ఇతర ఆడపిల్లకు రాకూడదని బలంగా నమ్మారు. అలాగే అనుకున్నారు, జీవితంలో పట్టుదలతో ఎదిగి చదువుకొని తనలాంటి ఇతర ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు బీబీ ప్రకాష్ కౌర్. మరి ఎలాగా, ఏం చేశారు, ఎలాగ వెలుగులు నింపుతున్నారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బేబీ చిత్రానికి నూతన మోహనాలు పెంచిన పాట విన్నారు. సంగీతం మికీ జే మేయర్. శక్తిశీల్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 2:42 దాటి 45 సెకండ్లు. మరి బీబీ ప్రకాష్ కౌర్ ఈ అందరి ఆడపిల్లల జీవితాల్లో వెలుగును నింపారు ఎలా చెప్తానన్నాను కదా. 1993 వారు మరి అనాథ శరణాలయంలో పెరిగి బాగా చదువుకొని ఆడపిల్లల కోసం ఏదైనా చేయాలని దృఢమైన సంకల్పంతో ముందుకు సాగారు. అలా 1993 కేవలం ఒక్క గదితో యూనిక్ హోమ్ జలంధర్ అనే ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. సమాజానికి ఒకే ఒక మాట చెప్పారు బీబీ ప్రకాష్ కౌర్. అదేంటంటే, మీకు ఆడపిల్లలు వద్దనుకుంటే చంపేయకండి, నా దగ్గర వదిలేయండి, నేను పెంచుకుంటాను. ఒక్కసారి ఊహించండి, పుట్టిన కొన్ని గంటలకే చలిలో డ్రైనేజ్ పక్కన లేదా చెత్త కుప్పలోనో అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఆడబిడ్డ ఏడుస్తుంటే కొంతమంది సమాజంలో ఈనాటికి కూడా చూసి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది అయ్యో పాపం అని జాలిపడతారు. కానీ బీబీ ప్రకాష్ కౌర్ మాత్రం అలాంటి బిడ్డలను తల్లిగా మారి గుండెలకు హత్తుకున్నారు. అనాథలుగా రోడ్లపైన వదిలేరిపడ్డ వందలాది మంది ఆడపిల్లలకు అమ్మగా మారిన ఒక గొప్ప సామాజిక కార్యకర్త బీబీ ప్రకాష్ కౌర్.

విశ్వాసం సినిమాకి సత్యప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం డి ఇమామ్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:38 దాటి 32 సెకండ్లు. ఈ పాటలో ఆ సాహిత్యంలాగే ఏ బూచి నీడ పడకుండా ఆ ఆడపిల్లలను తల్లిగా పొదివి పట్టుకొని కాపాడారు బీబీ ప్రకాష్ కౌర్. ఆమె సొంత బిడ్డల్లా సాకారు. ఆమె పేరునే వారికి ఇంటి పేరుగా ఇచ్చారు ఆ మహాతల్లి. ఇప్పటి వరకు 100లకు పైగా ఆడపిల్లలకు తల్లిగా మారారు. ఆశ్రయం కల్పించడమే కాదు, ఉన్నత చదువులు చదివించారు. ఇక్కడ పెరిగిన పిల్లలు ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా ఉన్నారు. ఇక్కడ పెరిగిన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి అమ్మమ్మ కూడా అయ్యానంటున్నారు ఈ అపర యశోదమ్మ బీబీ ప్రకాష్ కౌర్.

మనం చిత్రానికి శ్రేయా ఘోషల్ బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం అనూప్ రూబెన్స్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు మనం శక్తిశీలిలో బీబీ ప్రకాష్ కౌర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె చేస్తున్న నిస్వార్థ సేవకు గాను దేశ విదేశాల నుండి ఎన్నో సన్మానాలు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. రియల్ హీరో అవార్డుతో పాటు 2021 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు బీబీ ప్రకాష్ కౌర్. అయితే ప్రకాష్ కౌర్ ఒక మాట అంటారు, ఏ ఊపర్ వాలాగా కామ్ హే జబ్ ఉస్నే ఏ జిమ్మేదారీ దియే హే హిమ్మత్ బి ఓయి దేగా అంటారు ప్రకాష్ కౌర్. అంటే ఇది భగవంతుడి పని, కానీ ఆ బాధ్యత నాకు దేవుడు ఇచ్చాడు ఈ రూపంగా, దీన్ని నిర్వహించే శక్తి కూడా ఆయనే ఇస్తాడు అంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఒక్క చిరునవ్వే తన సమాధానంగా చూపిస్తున్నారు ఈ పద్మశ్రీ బీవీ ప్రకాష్ కౌర్.

తన వివక్షను వ్యతిరేకంగా పోరాడి ప్రేమ మానవత్వంతో ఎంతటి మార్పునైనా తీసుకురావచ్చని నిరూపించింది, నిరూపిస్తోంది ప్రతి క్షణం. సమాజంలో మార్పు మనతోనే మొదలవ్వాలి. ఆడపిల్లలను గౌరవిద్దాం, వారి కళ్ళకు రెక్కలిద్దాం. ఆడపిల్లని కాపాడడం అంటే ఒక భవిష్యత్తును కాపాడమే. ఇది మన అందరి బాధ్యత. మరి మీరేమంటారు?

రాజా సినిమాకి మనోజ్ చిత్రాలు పెంచిన పాట విన్నారు. సంగీతం ఏసే రాజ్కుమార్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మనకు ఒక సందేశం పంపించారు ఒక శ్రోత. సృష్టికి మూలం స్త్రీ, ఆడపిల్ల అనగానే వద్దనుకుంటున్న వారు ఇంకా చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. కానీ స్త్రీ మహిళ లేనిదే మనం లేవని అర్థం చేసుకోవాలి మనం. ఒక స్త్రీ అమ్మ అనే విషయం ఎప్పటికీ మరవకూడదు. స్త్రీని ఎప్పుడూ గౌరవించాలని ఎంతో ఆత్మీయమైన సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పద్మశ్రీ బీబీ ప్రకాష్ కౌర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ భూమి మీద కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పదని నిరూపించిన అమ్మ బీబీ ప్రకాష్ కౌర్. మరి వారికి మనం సెల్యూట్ చేయాల్సిందే. బీబీ ప్రకాష్ కౌర్ కథ సమాజంలో ఆడపిల్లలు

వకీల్ సాబ్ చిత్రానికి సిద్ శ్రీరామాలు పెంచిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం విన్నారు. ఇప్పటి వరకు స్టూడియో క్లాక్ల సమయం 2:55 దాటి 42 సెకండ్లు. మరి ఈనాటి శక్తిశీల్లో పద్మశ్రీ బిపి ప్రకాష్ కౌర్ గారి గురించి మాట్లాడుకున్నాం. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: రాష్ట్రీయ సేవ దేశ్ కి సురీలి ధడకన్ కార్యక్రమం హెలో సహేలి కే లియే కీజియే బస్ థోడా సా ఇంతజార్.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

तुझे पाला मैंने कलियों की तरह फूलों की तरह।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. ముందుగా వినండి కిల్లర్ చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

రుద్రవీణ చిత్రం కోసం జయస్ దాస్ చిత్ర పాడిన పాట వినండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి గేమ్ చేంజర్ చిత్రం కోసం నకాష్ అజీజ్ పాడిన పాట. రచన అంత శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: మీరు విన్న ఆ పాట జాకీ చిత్రం కోసం ఎస్ జానకి పాడింది. వేటూరి రచన, ఎస్పి బాలసుబ్రహ్మణ్య సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్ నుంచి చిత్రసీమ ఉంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డిస్కో రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఎస్ తమన్.
2: దిగిటి దిగిటి దీంతికి పప్ప, దీంతికి పప్ప, దిగిటి దిగిటి దీంతికి పప్ప.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, వేటూరి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

మీరు విన్నా పాట రక్షకుడు చిత్రం కోసం ఉన్నికృష్ణన్, ఉదిత్ నారాయణ్, హరిణి పాడింది. రచన భోనుచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మెకానిక్ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. వేటూరి రచన, రాజకోటి సంగీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కి వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం డిరిలే.

0: program held in Narasara Opet in Palnadu district of Andhra Pradesh today. The sectors for which assistance was given include agriculture, MSMEs and housing, education, vehicle and solar energy. India Meteorological Department has forecast heavy rainfall today over parts of Arunachal Pradesh, Assam, Meghalaya and Odisha. Parts of Bihar, Chhattisgarh, East Madhya Pradesh, East Uttar Pradesh, Jharkhand, Nagaland, Manipur, Mizoram, Tripura, Uttarakhand, Vidarbh, West Bengal and Sikkim are also expected to receive moderate to heavy rainfall during the day. Benchmark domestic equity indices ended over 1% higher today. The Sensex surged 965 points to close at 78,151. The Nifty gained 262 points to settle at 24,334. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను కూడా ప్రారంభించారు. కేంద్ర కేబినెట్ సెమికాన్ 2.0 మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి 1.9 లక్షల కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నగదురహిత నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. దీని ద్వారా 8 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 60% పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. పివి సింధు జపాన్ ఓపెన్ 2026లో సెమీఫైనల్స్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ గత 12 ఏళ్లలో భారతీయ రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, తెలంగాణలో సుమారు 4,900 కోట్ల రూపాయల బడ్జెట్తో రైల్వేలను కేంద్రం అభివృద్ధి చేస్తుందని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్కు 3 బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయని చెప్పారు. రైల్వే జీఎం సంజయ్ కుమార్ మాట్లాడుతూ 2023 ఆగస్టులో ఈ స్టేషన్కు శంకుస్థాపన జరిగిందని, కానీ 7.5 కాలంలోనే 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, మోడర్న్ వెయిటింగ్ హాళ్లతో పాటు దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించామని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ
3: గ్రామ అభివృద్ధి పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులుస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది.
2: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అధిక భాగం కేంద్ర నిధులతోనే జరుగుతోందని, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాల్లో 40,000 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి గ్రామ సడక యోజన ద్వారా 5,000 కోట్ల రూపాయలు, సిఆర్ఐఎఫ్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు, జలజీవన్ మిషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెరువుల పుడికతీత, శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టామని చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర కేబినెట్ 1,27,500 కోట్ల రూపాయలను, సెమీకాన్ 2.0 62,500 కోట్ల రూపాయలతో మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెమీకాన్ 1.0 కింద తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల కొరకు కేంద్రం ఇప్పటికే

724 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఐఐటి హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని 27 సంస్థల్లో చిప్ డిజైన్ను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. తయారీ యూనిట్లను, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేంద్ర సింహ కలిసి ఈరోజు సచివాలయంలో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వెబ్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, ట్రస్ట్ డీడ్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో గల 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను చెల్లిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం 17.88 లక్షల మంది లబ్ధిదారులకు నగదు రహిత వైద్య చికిత్సను అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో జరిగిన సమక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓవర్లోడ్ వాహనాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలు, పన్ను బకాయిలు ఉన్న వాహనాలపై ముమ్మర తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో కీలకమైన వ్యవసాయ, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల సంక్షేమం, సాగునీటి సరఫరా, అలాగే పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, దేవాదుల వంటి పెండింగ్ ప్రాజెక్టులు సవరించిన అంచనాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు పంచాయతీరాజ్ సవరణ చట్టం, మెట్రో విస్తరణ, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్ర నివేదికను సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కనీసం 100,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని, కానీ ఇప్పుడు నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించి సారేకల గ్రామంలో భూ రీసర్వే పనులను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 60% పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆయన పటాంజలు నియోజకవర్గంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న పలు క్యాంపులను సందర్శించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ 80%, పట్టణ ప్రాంతాల్లో 45% చేరుకుందని పేర్కొన్నారు. పొడిగించిన గడువును ప్రస్తావిస్తూ, పిఎల్ఓలు, బిఎల్ఓల సహాయంతో ప్రక్రియను సాఫీగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తెలుగు తేజం పివి సింధు తొలిసారి జపాన్ ఓపెన్ సెమీస్కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో జపాన్ స్టార్ ప్లేయర్ నొజోమి ఒకుహోరాతో పివి సింధు తలపడాల్సి ఉంది, కానీ ఒకుహోరా వైదొలగడంతో సింధుకు వాకోవర్ లభించింది. దాంతో ఆమె సెమీస్కు దూసుకెళ్లింది. 2 ఒలింపిక్ పతకాలను సాధించిన పివి సింధు ఇప్పటివరకు ఒకసారి కూడా జపాన్ ఓపెన్లో సెమీస్కు చేరుకోలేకపోయింది. ఇప్పుడు సెమీస్లో ఒలింపిక్ ఛాంపియన్ చైనాకు చెందిన చెన్ యూపై తలపడుతుంది. రాష్ట ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ చెన్నకేశవ మత్తడి పోచమాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢ బోనాల పండుగను ప్రారంభించారు. రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ హరితతో కలిసి, స్థానిక అధికారులతో కలిసి సంక్షేమ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కింద ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని, కేటాయింపులకు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని సేవాలాల్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వైద్యం, విద్యపై చేసే ఖర్చు కేవలం సంక్షేమం మాత్రమే కాదని, అది మానవ వనరుల పెట్టుబడిగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 76,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు వైద్య, మౌలిక సదుపాయాలను 44,029 పడకలకు విస్తరించిందని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈరోజు జరిగిన క్రెడిట్ అవుటేజ్ రుణ లభ్యత కార్యక్రమంలో ప్రసంగించారు. వీధి వ్యాపారులు మహిళలకు ఎలాంటి పూచికత్తు లేకుండా సులభంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. కేంద్ర కేబినెట్ సెమికాన్ 2.0 మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నగదురహిత నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ కింద 60% పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఈ పూట ప్రసార విశేషాలు ఇంకా రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఇప్పుడు ముందుగా ఈ పూట ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో అర్షం రాధా బృందం వారి జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు. ఏడు గంటల 7:15 పంట పొలాలు వ్యవసాయ ధరల కార్యక్రమం. ఇందులో సేంద్రియ పద్ధతిలో వివిధ పంటల సాగులో అనుభవాలు. ఈ అంశంపై హన్మకొండ జిల్లా హసన్పర్త్ మండలం సీతంపేట గ్రామ అభ్యుదయ రైతు, కేంద్ర మరియు రాష్ట్ర అవార్డు గ్రహీత ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కింద నుండి రిలే అవుతుంది. 8:00 మనోరంజని. శ్రోతల ఉత్తరాలు ఇంకా వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం ఇది. రాత్రి 9:00 ఆంగ్లంల వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కింద నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇందులో డాక్టర్ ఎంఎల్ వసంతకుమార్ గారి కర్ణాటక గాత్ర సంగీతం వింటారు. 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇంకా రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు.

రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గీతం, 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో మధుర క్షణాలు నాటకం ఉంటుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:30 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 విద్యువార్తి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలే అవుతాయి. 3:00 విద్యువార్తి కార్యక్రమాలు ముంబై కింద రిలే అవుతాయి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. రేపు సాయంత్రం 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:15 కిసాన్ వాణి వ్యవసాయాల కార్యక్రమం. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం అండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి రేపటి కార్యక్రమాలని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

శ్రోతలకు గమనిక. ఈ ప్రసారంలో 7:15 పంట పొలాలు వ్యవసాయాల కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో వివిధ పంటల సాగులు అనుభవాలు ఈ అంశంపై హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతపేట గ్రామ అభ్యుదయ రేతు కేంద్ర మరియు రాష్ట్ర అవార్డు గ్రహీత ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. గమనికి విన్నారు.

0: ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം സമാചാരദർശിനി.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO లకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
10: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
11: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
12: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: సమాచార దర్శనం విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో హర్షం రాధా బృందం వారి జానపద గీతాలు విందాం.

మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

కొత్త సీరే కట్టుకొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త సీరే కట్టుకొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త కొండకు నేనే పోతెను నెలవంక రాజగండ జిలకల నేనే కడితెను.

కొని కొడుకు రంగన్నెత్తు కోని కొత్త సీరెగట్టు కోని కొడుకు రంగన్నెత్తు కోని కొత్త కొండకు నేనే పోతెను నిలవంక రాజగండ జిలకలనే.

కొత్త సీరే కట్టుకొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త కొండకు నేనే పోతెను నిలవంక రాజగండ సిలకల నేనే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గాలి గాలి.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: మూడు పాయల ఉట్టి మీదను మేనత్త కొడుక ముచ్చట ఆడుకుంట పోదాము. మేనత్త కొడుక
1: గంగవచ్చి తుంగమునిగే ఎట్లా పోదాం సత్యభామ. మూడు పాయల ఉట్టి మీదను మేనత్త కొడుక ముచ్చట ఆడుకుంట పోదాము. మేనత్త కొడుక
0: దున్న పోతల నగడి గట్టి దుక్కి దున్నా నువ్వే పోతే మొట్టు దాకి నాగలిరిగేరా. మేనత్త కొడుక మోకమ్మ.

0: నన్ను వేబోతే మొట్టు దాకి నాగలిరిగేరా, మేనత్త కొడుకమో కమ్మన్న ఎట్లా చూద్దును మేనత్త కొడుక.
1: దున్న పోతుల నగడి గట్టి, దున్న పోతుల నగడి గట్టి దుక్కి దున్నా నువ్వే పోతే మొట్టు దాకి నాగలిరిగేరా, మేనత్త కొడుక మోకమన్న ఎట్లా చూద్దును మేనత్త కొడుక.
0: సన్న జీరే గట్టుకొని, సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేనే పోతే సన్నదాసుల వాని గురిసేరా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేను మేనత్త కొడుక.
1: సన్న జీరే గట్టుకొని, సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేనే పోతే సన్నదాసుల వాని గురిసేనా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేరా మేనత్త కొడుక.
0: సన్న జీరే గట్టుకొని, సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేనే పోతే సన్నదాసుల వాని గురిసేరా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేను మేనత్త కొడుక.
1: సన్న జీరే గట్టుకొని, సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేనే పోతే సన్నదాసుల వాని గురిసేరా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేరా మేనత్త కొడుక.
0: గురి ఎవన్నే సీరే.

0: బిడ్డ.
1: దొడ్డు దోతలు కట్టుకొని దొడ్డు దోతలు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ దూరవారి అల్లుడందురు మేనత్త కొడుక రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక.
0: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ రాజుగారి అల్లుడందురు మేనత్త కొడుక రాజుగారి అల్లుడందురు మేనత్త కొడుక.
1: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక రాజు అల్లుడందురు మేనత్త కొడుక.
0: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగ రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక రాజువారి అల్లుడందురు.

0: నిన్ను వేరంగా సందమామూల అనుకుంటీని, మేనత్త కొడుక సందమామూల అనుకుంటీని, మేనత్త కొడుక
1: సన్నదోతులు కట్టుకొని సన్నదోతులు కట్టుకొని సంధి వెళ్ళి నువ్వేరంగా సందమామూల అనుకుంటీని, మేనత్త కొడుక సందమామూల అనుకుంటీని, మేనత్త కొడుక
0: అవి కొన్ని రాజునాలు ఇవి కొన్ని రాజునాలు తేలుకొండి తెల్ల జొన్నాలు, మేనత్త కొడుక ఇద్దరికి తలంబూరాలు, మేనత్త కొడుక
1: అవి కొన్ని రాజునాలు ఇవి కొన్ని రాజునాలు తేలుకొండి తెల్ల

0: మేనత్త కొడుక.
1: ఉండే సాప పట్టే జానవైతేవో మేనత్త కొడుక, మూల తిరిగి గాలమయ్యావు మేనత్త కొడుక.
0: మూడు ముల్లా బాయిలోన, మూడు ముల్లా బాయిలోన, ఆరు గంటల సాప ఉండే సాప పట్టే జానవైతేవో మేనత్త కొడుక, మూల తిరిగి గాలమయ్యావు మేనత్త కొడుక.
1: మూడు ముల్లా

0: షాపు పట్టే జాని వైతివో, మేనత్త కొడుక మూల తిరిగి గాలమేయవు, మేనత్త కొడుక
1: షాపు పట్టే జాని వైతివో, మేనత్త కొడుక మూల తిరిగి గాలమేయవు, మేనత్త కొడుక.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అంగడికి నిన్ను పోయి సొమ్ములేదెత్తి అంగడికి నిన్ను పోయి
1: నిన్ను పోయే దారిలో అంగడి ఉండే అంగడికి నిన్ను పోయి సొమ్ములు తెస్తే అంగడికి.

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో అర్షం రాధా బృందం వారి జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
1: ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 133 సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను గేట్ 2024, 2025, 2026 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 83, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 25 సైంటిస్ట్ బి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోరు కలిగి ఉండాలి. అభ్యర్థులను గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరిగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ CERT-IN.org.IN అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ పారామెడికల్, నాన్ పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 19 పారామెడికల్ ఖాళీలను, 15 నాన్ పారామెడికల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను క్లినికల్ సైకాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ ఇంకా తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఫార్మసీ లేదా డిగ్రీ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లేదా బీటెక్ లేదా ఎంఏ లేదా పిహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 1 July 2026 నాటికి కనీసం 18 నుండి గరిష్టంగా 42 మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ swims.tpt.ap.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 10 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఇంటేక్ కోసం అవివాహిత పురుష మరియు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలగాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుండి గ్రేడు లేదా డిప్లొమా లేదా సంగీత అనుభవ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. అభ్యర్థులు 1 January 2025 నుండి 1 July 2009 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ధృవపత్రాల పరిశీలన, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IAFRecruitment.edcil.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL మార్కెటింగ్ డివిజన్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో 2026-2027 సంవత్సరానికి అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఖాళీలను ఇంజనీరింగ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం 358 ఖాళీలు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 19, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం

0: వెబ్సైట్ అడ్రస్ jobs.hpcl.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 31, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కి వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కింద ఢిల్లీ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్ధిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. బ్యాడ్మింటన్లో పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన మోల్దోవా దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశ అధ్యక్షులు మయా సాండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్దోవా పార్లమెంటు స్పీకర్ ఇగోర్ గ్రోసుతో పాటు మోల్దోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దోవా దేశాన్ని సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. తమ తదుపరి పర్యటనలో భాగంగా ఈ నెల 21 నుండి రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశ అధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి హ్రిస్టజన్ని అసెంబ్లీ స్పీకర్ను కలుసుకుంటారు. అనంతరం అక్కడి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఉత్తర మాసిడోనియా వ్యాపార సదస్సులో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన చివరి దశలో భాగంగా ఈ నెల 23 నుండి రాష్ట్రపతి రొమేనియా దేశంలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికోసర్ డన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్ ప్రభృతులను కలుసుకుంటారు. అనంతరం భారత రొమేనియా వ్యాపార సదస్సునుద్దేశించి ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రాష్ట్రపతి ముర్ము జరిపే ఈ 3 దేశాల పర్యటన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి హర్యానాలో 12,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 157 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వేను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
1: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర ఆయేగా తో జింద్ కా సోనీపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రేల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.
0: భారతదేశపు ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కొనియాడారు.

0: మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. హర్యానాలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఆయన, గతంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం సుమారు 3500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
1: జీంద్ మే హైడ్రోజన్ బనానే కా ప్లాంట్ లగాయా గయా హై. ఉస్ హైడ్రోజన్ సే బిజ్లీ బన్తీ హై ఔర్ ఉస్ బిజ్లీ సే ట్రైన్ చల్తీ హై. కోయి ధువా నహీ, కోయి పెట్రోల్ యా డీజల్ కీ రిక్వైర్మెంట్ నహీ, ఏక్దమ్ సాఫ్ స్వచ్ఛ ఔర్ సిర్ఫ్ నికల్తా హై పానీ కీ బూందే. మే ఇస్ బడీ ఉపలబ్ధి కే లియే భారత్ కే నేతృత్వ కో మాన్య ప్రధానమంత్రి జీ కో ఔర్ భారత్ కే ఇంజనీయర్స్ కీ టెక్నికల్ క్షమతా కో సల్యూట్ కర్తా హూ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వివిధ కేంద్ర పథకాల కింద 1,03,246 మంది లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2,363 కోట్ల రూపాయలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 325 కోట్లు, గృహ విద్య వాహన సౌరశక్తి రుణాల కోసం 624 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ జరిమానాలు నష్టపరిహారాల వివాదాల పరిష్కారం కోసం విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. ఇది యజమానులకు ఒకేసారి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 14 జూన్ 2024 కంటే ముందు జరిగిన డీఫాల్ట్లపై జరిమానాలను గణనీయంగా తగ్గించారు. సవరించిన నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఆలస్యానికి నెలకు 0.25%, 2 నుంచి 4 నెలల వరకు 0.50%, 4 నెలలు దాటితే నెలకు 1% చొప్పున జరిమానాను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా పారదర్శకంగా సాగుతుంది. యజమానులు డిజిటల్ సంతకం లేదా ఈ సైన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులకు సహాయం చేయడానికి, దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక విశ్వాస్ సెల్స్ను ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజమి ఒకుహరా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధు సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పివి సింధు రేపు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగే సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫైతో తలపడతారు. మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత పివి సింధుకు ఈ ఏడాది ఇది 3వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశం మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్ధిదారులకు 3216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో వివిధ పంటల సాగులో అనుభవాలు ఈ అంశంపై హన్మకొండ జిల్లా హాసన్పర్తి మండలం సీతంపేట గ్రామ అభ్యుదయ రేతు కేంద్ర మరియు రాష్ట్ర అవార్డు గ్రహీత ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి సేంద్రియ పద్ధతిలో వివిధ పంటల సాగులో అనుభవాలు. ఈ అంశంపై హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామ అభ్యుదయ రైతు కేంద్ర మరియు రాష్ట్ర అవార్డు గ్రహీత ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి.
2: మన ఆకాశవాణి స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ముఖ్యంగా పత్తి వరి వివిధ కూరగాయల పంటలలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ ఎంతోమంది రైతులకు ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నటువంటి సీతంపేట గ్రామ వాసి తోకల ఆదిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ సేంద్రియ పద్ధతిలో ఎటువంటి పంటలు పండిస్తున్నారు, మరి ఏ విధంగా వారు సాగుబడి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
3: నమస్తే
2: సార్. చెప్పండి, ఈ సేంద్రియ పద్ధతి ద్వారా మీరు ఎటువంటి పంటలను మీరు పండిస్తున్నారు, ముందుగా మీ పరిచయం చెప్పండి.
3: నా పేరు తోకల ఆదిరెడ్డి, గ్రామం సీతంపేట, మండల సంపర్తి, డిస్టిక్ అనంకొండ. నేను గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. మా బాబు వ్యవసాయం చేసేది. మా బాబు వ్యవసాయం చేసినప్పుడు కూడా ఆర్గానిక్ అంటే అప్పుడు పురుగు మందులు ఎరువులు లేవు. అప్పుడు వ్యవసాయం మా నాన్న చేసేది. ఆ చేసినప్పుడు ఏ పురుగు మందు కొట్టకుండా అప్పుడు పంట పండించేవారు, కాకుంటే ఇంత దిగుబడి రాలే అప్పుడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే దిగుబడి అనేది పెరిగింది. ఎందువల్ల పెరిగిందంటే అప్పుడు వ్యవసాయంలో ఉండటువంటి వ్యవసాయం చేసినప్పుడు అప్పుడు పురుగు మందులు ఎరువులు లేవు. ఎరువులు లేకపోవడం వల్ల అప్పుడు ఎరువులు వేయకపోతే దిగుబడి తక్కువ వచ్చింది. ఇప్పుడు ఎరువులు వేసి పురుగు మందుల వల్ల బాగా దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చిన తర్వాత భూమిలో ఉన్నటువంటి పోషకాలు అనేది ఎరువుల వల్ల, పురుగు మందుల వల్ల, క్రిమిసార మందులు బాగా వేయడం వల్ల సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. దీనివల్ల మనిషికి ఆరోగ్యం దిగుబడి వచ్చినంత పంట వస్తుందనే ఆశతో ఉన్నాం కానీ హాస్పిటళ్లకు బాగా ఖర్చులు పెరిగి ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం.
2: అంటే ఇప్పుడు మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు, ఎటువంటి పంటలు ముఖ్యంగా మీరు పండిస్తున్నారు?
3: సేంద్రియ పద్ధతిలో మేము మిర్చి పెట్టినాం, పసుపు వేసినాం, పత్తి పెట్టినాం, వరి

0: చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి వాళ్ళ వ్యవసాయంలో కాటన్లో తీసుకున్నట్లయితే కాటన్లో అంతర్ పంట వేసేది, పచ్చి రొట్టె వేసి దున్నేది, కొన్నిసార్లు పెసర సార్లు సాళ్ళకి వేసేది, సైడ్ సాళ్ళకి వేసేది, బబ్బెర సాళ్ళు వేసేది, బంతి చెట్లు పెట్టేది ఒక 5-6 గల్ల, ఆమ్దం చెట్లు పెట్టేది, గ్రీస్ రాసిన ప్లేట్లు పెట్టేది, పక్షి సవరణలు పెట్టేది. ఇవన్నీ పెట్టడం వల్ల మనం తెలియకుండానే 50% ఎరువులు కొట్టకుండా పండించవచ్చు. వీటి వల్ల నివారణ అవుతుంది. ఇంకొక 50% పురుగు మందులు కొట్టాలనుకుంటే కషాయాలు తయారు చేయవచ్చు. కషాయాలు తయారు చేసి పురుగు మందు కనుక మనం కషాయాలు తయారు చేసి కొట్టినట్లయితే మేలు చేసే పురుగులకు ఏం కాదు. హాని చేసే పురుగుల కన్నా మేలు చేసే పురుగులే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి వల్ల మనకు సేంద్రియ వ్యవసాయం చేసినట్లయితే దిగుబడి కొంచెం తగ్గుద్ది, కానీ మార్కెటింగ్ లో మనం అమ్ముకుంటే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి.
1: అంటే ముఖ్యంగా మీరు రాష్ట్ర ప్రభుత్వంచే వరిలో అవార్డు తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంచే రాష్ట్ర ప్రభుత్వంచే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అవార్డు తీసుకున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంచే వరి పంటలో మీరు అవార్డు తీసుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. మరి ఈ సేంద్రియ పద్ధతిలో మీరు వరి పంటను ఏ విధంగా పండించారు, ఎటువంటి విత్తనాన్ని మీరు తీసుకోవడం జరిగింది, అది ఎన్ని రోజుల పంట, దానికి ఏ విధంగా మీరు పంట పండించడం అనేటువంటి జరిగిందంటారు?
0: 5204 అనేది విజయ మసూర ఖరీఫ్లో తీసుకున్నాము. జీవామృతం తయారు చేసినాము. జీవామృతం తయారు చేసి నారలో కొట్టడం జరిగింది. నార దశలో కొట్టిన తర్వాత మళ్ళీ నాటేసినాము. నాటేసిన తర్వాత మన దగ్గర ఉండేటువంటి మనం చెట్లు అంటే వాయిలాకు అయితేంది, చింతపల్లకాకు అయితేంది, మళ్ళీ పోతే కషాయాలు అంటే వేపగింజల కషాయం మేము తయారు చేసుకున్నాము. మేము తయారు చేసుకొని స్ప్రే చేయడం వల్ల మాకు దానివల్ల ఎందుకంటే పురుగు మందు ఏం కొట్టకుండా మాకు కొంచెం దిగుబడి వచ్చింది కాబట్టి మేము దానివల్ల మాకు మంచి దిగుబడి వచ్చి మార్కెటింగ్ ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు పంట పండియడం తర్వాత పురుగు మందులు కొట్టలేం వల్ల మన ఆరోగ్యం బాగా ఉండదు కదా, ఆరోగ్యం మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేము హాస్పిటల్లో ఖర్చులు బాగా అవుతున్నాయి కూడా, తినే తిండి మంచిగా ఉండడం కోసమే మేము ఎన్నిక చేసుకుని మేము జీవామృతము ఘనామృతము తయారు చేసి మేము కొట్టడం జరిగింది. కొట్టడం వల్ల మాకు దిగుబడి వచ్చింది.
1: సేంద్రియ పద్ధతిలో మీరు విత్తనాన్ని ఎంచుకున్నప్పుడు విత్తనాన్ని మండగట్టడం, అలకడం అలాంటి ఏ విధంగా చేశారు, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో మీరు ఈ వరి పంటను పండించడం జరిగిందంటారు?
0: 2 ఎకరాల్లో మేము చేయడం జరిగింది సార్.
1: అంటే ఇప్పుడు మండగట్టే పద్ధతిలో గానీ లేదా నారు పద్ధతిలో గానీ ఎటువంటి సేంద్రియ పద్ధతులు వాడారు?
0: 24 గంటలు జీవామృతం తీసుకొని వడ్లు నానబెయడం జరిగింది.
1: మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు జీవామృతము ప్లస్ ఘనామృతం అని అన్నారు, మరి జీవామృతము ఘనామృతం అంటే ఏంటంటారు?
0: అవి మనమే తయారు చేసుకునే ఉంటది.
1: ఎట్లా తయారు చేసుకోవాలి వాటి?
0: మనం బెల్లం ఉంటది, ఇప్పుడు యాభై గింజల కషాయం ఉంటది, గానుగు చెట్లు ఉంటది, వాయిలాకు ఉంటది, ఇంటపాలకాకు ఉంటది, ఇవన్నీ తీసుకొని మొరగ పెట్టించి ఒక డ్రమ్ములో తీసుకొని ఆవుమూత్రం తీసుకొని ఫస్ట్ ఆవుమూత్రం తీసుకోవాలి. ఆవుమూత్రం తీసుకొని కనుక మనం తయారు చేసుకొని విత్తన శుద్ధి తయారు చేసుకొని వడ్లు నానబోసినప్పుడే అలా నానవేయాలి. ఆవుమూత్రం ఇట్లా పోసినట్లయితే మనం ఆటోమేటిక్గా మనకు ఏదన్నా ఉన్నటువంటి పురుగు దశలు ఉన్నా కానీ ఆ వడ్లలో చనిపోతాయి, గుడ్డు దశగా చీకిపోతుంది.
1: అంటే ఇప్పుడు జీవామృతం అనే దాన్ని ఎంతెంత మోతాదులో మీరు తయారు చేస్తారు?
0: మేము ఒక లీటర్ తీసుకొని ఎకరానికి కొట్టేది, ఎకరానికి కొట్టి ఎక్కువ కొడితే కూడా ఇబ్బంది అయ్యేది. లిమిట్ గా ప్రకారంగా మేము ఒకసారి స్ప్రే చేయడం వల్ల ఎట్లుంటది అనేది, ఆకు మందం ఉన్నదా పలసగా ఉన్నదా మేమే తయారు చేసుకుని ఒక లీటర్ తీసుకొని ఒక ఎకరాన్ని సరిపోని కొట్టేది.
1: అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు జీవామృతం తయారు చేసేటప్పుడు పెండ వాడాలి, అది ఆవు పెండనా లేకపోతే పశువుల పెండనా వాడతారు, దాంతో పాటు కొంత పిండి అనేటువంటిది కలుపుతారు, దాంతో పాటు కొంత మట్టి కలుపుతారు, కొంత నీరు కలుపుతారు, కొంత పశువుల మూత్రం కలుపుతారు. అంటే ఇవన్నీ కలిపితే జీవామృతం అవుతుంది. అంటే ఎంతెంత మోతాదులో కలుపుకొని తయారు చేసుకోవాలి మనం?
0: కిలోకి ఒక 100 గ్రాములు మనం మట్టి తీసుకోవాలి, ఆవుమూత్రం 1 లీటర్ తీసుకోవాలి. ఈ పప్పు దినుసులు ఉంటాయి సార్ మనం పట్టించినవి, వేస్ట్ పప్పు దినుసులు అనేది అవి తీసుకునేది. ఆవుమూత్రము, ఆవు పెండ మట్టి, వేస్ట్ పప్పు దినుసులు అన్ని తీసుకొని అవి వేసి ఒక రంబులు వేసి వాటర్ పోసి మినిమం అంటే ఒక 10 లీటర్ల వాటర్ పోసి కలిపేది అన్నట్టు, దాంతో తయారయ్యేది.
1: అంటే ఈ జీవామృతం ఈ విధంగా తయారు చేస్తారు, ఏ విధంగా అంటే ఇప్పుడు ఆవు పేడ, ఆవుమూత్రం, ఇంత బెల్లము, తర్వాత శనగపిండి కానీ లేదా పప్పు దినుసుల పిండి కానీ, తర్వాత ఈ ఇంత మట్టి నీళ్లు కలిపి జీవామృతం అనేటువంటిది తయారు చేస్తారు. మరి ఘన జీవామృతం అనేటువంటిది ఏ విధంగా తయారు చేస్తారు?
0: ఇక ఆకులతోనే సార్. అది ఇప్పుడు మనం మన గ్రామంలో దొరికే చెట్లే ఉంటాయి, ఆ చెట్లు తీసుకొని ఆవుమూత్రంతోనే ఈ అన్ని కషాయాలు దంచి మనం మరగబెట్టి చేయడం జరుగుతుంది సార్.
1: అంటే ఇక్కడ ఘనజీవామృతము లేదా జీవామృతం అనేటువంటిది మీరు తయారు చేయడం జరిగింది. అంటే ఇది మనకు సహజ సిద్ధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఒక సేంద్రియ ఎరువు. మరి దీనివల్ల ఉపయోగం ఏంటిది అంటారు? దేనికి వాడాలి? దేనికి ఎప్పుడెప్పుడు కొట్టుకోవాలి? దీన్ని
0: ఇప్పుడు మనం పచ్చదోమ తెల్లదోమ ఉంటుంది, ఆ ఇది కొట్టడం వల్ల, స్ప్రే చేయడం వల్ల మనకు పురుగు అనేది ఆశించదు, గుడ్లు పెట్టదు, ఇష్టపడదు అసలుకే. దానివల్ల మనకి ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఆకు నీట్గా వస్తుంది, పచ్చదనం ఎక్కువ ఉంటుంది. దానివల్ల పచ్చదనం ఎక్కువ ఉండి మనకు ఇబ్బంది కాకుండా పూత కాత బాగా వస్తుంది, సక్సెస్ఫుల్ ఉంటుంది అంటే.
1: అంటే మనకు ఈ జీవామృతము అనేటువంటిది మనము నేలలోని

0: సూక్ష్మజీవులను పెంచి భూసారాన్ని మెరుగుపరచడం కావచ్చు, లేదా మొక్కల పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాలను అందుబాటులోకి తేవడం కావచ్చు. ఇంకా ఇప్పుడు మీరు కొద్దిగా నీరు ఏదైతే ఉందో డ్రిప్ కానీ కాలువ నీరు కానీ లేదా మొక్కల మొదల మధ్య పోసేటువంటి పరిస్థితి అనేటువంటిది జీవామృతం చూస్తే, ఇక ఘనజీవామృతంలో కనుక చూస్తే ఇది కొద్దిగా పొడి రూపంలో ముద్ద రూపంలో ఉంటుంది. కాబట్టి ఇది నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కూడా మొక్క మొదళ్ల మధ్య కానీ విత్తే ముందు కానీ పొలంలో చల్లుకుంటే బాగుంటుంది, ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడానికి కూడా ఈ ఘనజీవామృతం అనేటువంటిది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే ముఖ్యంగా ఈ ఘనజీవామృతం గాని జీవామృతం గాని భూసారాన్ని పెంచడం, సూక్ష్మజీవులు అంటే మనకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులను పెంచేందుకు, తర్వాత రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం కోసం, పంట నాణ్యత దిగుబడి మళ్ళా మెరుగుపరచడం అనేటువంటి దానికోసము మనకి ఇవి రెండు కూడా వాడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ ఇప్పుడు వరి విత్తనాన్ని తీసుకున్నారు, ఈ విధంగా మీరు వాడుతూ ఉన్నారు, ఎన్ని నెలల పంట ఇప్పుడు మీరు వేసినటువంటి వరి?
1: అది 5 నెలల పంట.
0: 5 నెలల పంట. 5 నెలల పంటలో మీరు సేంద్రియ పద్ధతిలో మీరు ఎరువులు వాడడం జరిగింది. ఒకవేళ ఏమన్నా చీడపీడలు వచ్చినప్పుడు ఆ చీడపీడల నివారణకు మీరు ఏం చేశారు, ఎటువంటి చీడపీడలు మీ యొక్క చేన్లో మీకు కనిపించడం అనేటువంటి జరిగిందంట?
1: 50 గింజల కషాయం అనేది కొట్టినట్లయితే ఆ చీడపీడ మొత్తం అడ్వాన్స్ రావు సార్. 50 గింజలు తీసుకొని అవి ఎండాకాలం ఎండబెట్టి డ్రై మొత్తం అయిన తర్వాత నీళ్ళలో నానబెట్టి మొత్తం పొట్టంతా పోయిన తర్వాత మళ్ళీ ఎండపోసి అవి నూరి దాంతో మనం కషాయాలు తయారు చేస్తాం. అది స్ప్రే చేసిన వల్ల పత్తిలో అయినా వరిలో అయినా ఎలాంటి ప్రభావం గుడ్లు పెట్టదు. అది ఇష్టపడదు అన్నట్టు చేను మీదకి వచ్చి మనకు హాని చేసే పురుగులు ఏ పురుగులు రాని చేయకుండా కాపాడుతుంది.
0: అంటే ఇప్పుడు మరి వరిలో ముఖ్యంగా ఎటువంటి చీడపీడలు వస్తాయి?
1: వరిలో మెడవేరుపు వస్తుంది, తెగులు వస్తుంది, సుడిదోమ వస్తుంది, దోమకట వస్తుంది.
0: అంటే ఇప్పుడు ఈ వరిలో ఈ విధంగా చీడపీడలు వచ్చినప్పుడు ఒక వేప కషాయంతో సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా అదనంగా సేంద్రియ పద్ధతిలో మీరు వినియోగించడం జరిగింది?
1: వేప గింజల కషాయం ఎక్కువ స్ప్రే చేయడం వల్లనే మనకు ఎలాంటి రాలేదు సార్ ప్రభావం. కాకుంటే బాటలు తీయాలి దానికి, వరిలో చుట్టూ గెట్ల పంటి పంది చెట్లు పెట్టాలి, తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి సార్.
0: అదే జాగ్రత్తలు ఏ విధంగా జాగ్రత్తలు?
1: గెట్ల పంటి మొత్తం బంది చెట్లు పెట్టాలి. బంది చెట్లు పెట్టినట్లయితే ఫస్ట్ పచ్చిరొట్టె ఎరువు వేసి బాగా దున్నప్పుడే భూమి సాయిల్ లూజ్ అయ్యి ఆరోగ్యంగా ఉండి ఎలాంటి ప్రభావం ఉండకుండా ఎరువులు వేయకుండా కూడా ఆ పచ్చిరొట్టె ఎరువే బాగా, అంటే ఎప్పుడైతే అది పచ్చిరొట్టె ఎరువు పూతకొచ్చే ముంగట ఎరువు బొడిపలు కనుక మంచిగా వచ్చి అప్పుడే కనుక దున్నట్లయితే దానివల్ల భూమిలో సారం పెరిగి దిగుబడి వచ్చి అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. దీనికి ఆరోగ్యంగా ఉండడం వల్ల ఎలాంటి ప్రభావం రాదు.
0: అంటే ఒక ఇవి తీసుకుంటేనే సరిపోతుందా, ఇంకేమన్నా తీసుకోవాలా?
1: మనం కాలిబాటలు తీసుకుంటే సరిపోదు సార్. అది గాడుపు కనుక మనం మంచిగా వచ్చినట్లయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే అవకాశాలు లేవు.
0: అంటే ముఖ్యంగా మనకు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినప్పుడు పంట మార్పిడి అనేటువంటిది ఒకటి చేసుకుంటే ఎక్కువ దిగుబడి అనేటువంటిది వస్తుంది. మరి ఆరోగ్యకరమైనటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలను ఎక్కువగా వినియోగించడం, తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడక్కడ బంతిపూల చెట్లు కానీ లేదా ఆముదపు చెట్లు కానీ, అంటే ఆయందపు చెట్లు
1: అంటాం,
0: ఆయందపు చెట్లు అనేటువంటివి పెట్టుకుంటాం. తర్వాత అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు
1: పెడతాం,
0: అంటే ఫెర్మన్ ట్రాప్స్ లో కూడా
1: ఉనికిని తెలుసుకోవడం కోసం,
0: పురుగుల యొక్క ఉనికిని తెలుసుకోవడం. మరి ఇది ఈ విధంగా మనం ఎక్కువ సేంద్రియ పద్ధతిలో చీడపీడలకు వాడతాం. మీరు ఇంతకుముందు అన్నట్టుగా వేప గింజలు, తర్వాత ఆకులు ఆవుమూత్రంతో కలిపి తయారు చేసుకోవడం, ఇవే కాకుండా పేనుబంక, తామర పురుగులు, రసం పీల్చే పురుగుల నివారణకు ఈ వేప వాటితో చేసినటువంటి దాన్ని ఎక్కువ వాడతారు. దీన్ని వేపాస్త్రం అని కూడా అంటారు. తర్వాత ఇంకా కొన్ని ఈ గొంగలి పురుగులు, తర్వాత లార్వాలు కనుక ఉన్నట్లయితే మనకు ఈ సేంద్రియ పద్ధతిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, పొగాకు ఆవుమూత్రంతో తయారు చేస్తారు. ఇది అగ్ని ఆస్త్రం అని అంటారు. ఇది ఆకులు తినేటువంటి గొంగలి పురుగులు లార్వాల పైన ప్రభావవంతంగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా దీంట్లో ఈ వేపాస్త్రము, తర్వాత అగ్ని ఆస్త్రముతో పాటు బ్రహ్మాస్త్రం అని ఉంటుంది. ఇది కూడా ఒక సేంద్రియ పద్ధతిలో మనకు వేప, సీతాఫలం, ఉమ్మెత్త, తర్వాత జిల్లేడు వంటి ఆకులతో తయారు చేస్తారు. ఇది కూడా వివిధ రకాల చీడపీడల నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఇక బాగా సుపీరియర్ పనిచేసేది ఏంటంటే దశపర్ణి కషాయం అని అంటారు. ఇది ఏంటంటే దశపర్ణి అంటే ఆ పేరులోనే ఉంటది, 10 రకాల చేదు ఆకులతో తయారు చేసేటువంటిది. ఇది అనేక పురుగులు, శిలీంద్ర వ్యాధులను తగ్గించడంలో ఇది ఎక్కువగా సహాయపడుతూ ఉంటుంది. ఇది మనకు ముఖ్యంగా కషాయాలు తయారు చేసుకునేటువంటి పరిస్థితి. మరి వరిలో ఎక్కువగా కాండం దొల్చే పురుగు, ఆకుముడత పురుగు నియంత్రణకు ఏం చేస్తారు?
1: 50 గింజల కషాయం కనుక నారలో కొట్టుకున్నట్లయితే, నాటేసినాక 15 రోజులు కొట్టినట్లయితే మొగిపురు రాదు సార్. అది మొగిపురు అసలుకే రాదు 50 గింజల కషాయం. ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, పొవాకు ఇవన్నీ తీసుకున్న తర్వాత అందాక

0: రాదు. అందాక వచ్చిందంటే ఇవన్నీ చక్కగా తీసుకున్నప్పుడే అడుతుంది, కాకుంటే అది జాగా తీసుకోవాలి. బాగా మనం స్ప్రే చేసినప్పుడు మీద పడి మంట మడుతుంది, అది కవర్ మనం అట్లా స్ప్రే కూడా చేయడం జరిగింది. కాకుంటే అది కవర్ వేసుకోవాలి మనిషి మీద పడకుండా, అద్దాలు పెట్టుకొని గ్లాస్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని అది చేయాలి. చేస్తే అది చేసి జాగ్రత్తలు తీసుకోకపోతే మంట మడుతుంది. అది మీరు పచ్చిమిర్చి అంటే ఎంత ఘాటు ఉంటుంది తెలుసా? పచ్చిమిర్చి దంచి దాన్ని మొత్తం ఆ రసం తీసి వెల్లుల్లి మళ్ళీ పొవాకు రసం తీసి చేసేది అది.
1: అంటే ఈ విధంగా మీరు అంటే సేంద్రియ పద్ధతిలో తయారు చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. మరి ఈ వరి పంటలో చీడపీడలు అయిపోయిన తర్వాత ఒక ఎకరానికి మీరు ఎంత పెట్టుబడి పోను, ఎంత దిగుబడి అనేటువంటిది రావడం జరిగింది? ఎన్ని బస్తాల వరకు పండించడం జరిగింది?
0: ఒక 35 బస్తాలు అండి వచ్చినాయి సార్. అవి
1: మీరు ఎక్కడ విక్రయించారు?
0: మేమే పట్టించుకొని రైతులకు అమ్మడం జరిగింది.
1: మరి ఈ విధంగా మీరు చేయడం వల్ల రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకోవడం జరిగింది. మరి జాతీయ స్థాయిలో మీరు పత్తిని సేంద్రియ పద్ధతిలో మీరు పండించడం జరిగింది అంటున్నారు, ఏ విధంగా పండించారు?
0: మేము ఆసియా ఖండం వాళ్ళు కాటన్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే నేనే పోయి పొలం బడి నేర్చుకున్నా. ఆ పొలం బడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే 10 మంది రైతులు మనిషి ఒక 4 జాలు ఇచ్చి ఆ 4 జాళ్ళ మీద 6 నెలల ప్రోగ్రామ్ సార్ అది. ఆ ప్రోగ్రామ్ లో ఏ పురుగు ఏం చేస్తుంది, ఏ పురుగు వల్ల ఏం జరుగుతుంది, ఏ పురుగు వల్ల ఏం చేయాలనే ఉద్దేశంతో మాకు ట్రైనింగ్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పలే, మీరే తెలుసుకొని చెప్పాలి ఒక పురుగు ఇంకో పురుగు ఎలా చేస్తుంది, చంపుతుందా, ఎట్లా ఉంటుంది, గుడ్డు దశలు ఉంటుంది, ఆకులు మొత్తం తిన్న తర్వాత ఎట్లా ఉంటుంది, కాయలు దింపేసేది, గూడలు దింపేసేది, ఆకులు తీసేనాక కొన్ని కాయలు దింపేసిన స్టార్టింగ్ లో కూడా మళ్ళీ కాపాస్తుందా, అయ్యో ప్రయోగం నేర్చుకున్న తర్వాత అప్పుడు ఓహో దీని మీద మనం 50% గనక సస్యరక్షలు గనక పాటిస్తే పత్తికి మనం పండేయవచ్చు, ఎలాంటి పురుగు మందులు కొట్టకుండా అని ఆలోచించుకొని అప్పుడు ఒక ఎకరం ఫీల్డ్ తీసుకొని ఒక మొక్కజొన్న సార్లు చుట్టూ బార్డర్ క్రాప్ వేసి 2 సార్లు పెసర సార్లు వేసి పక్షి స్థావరాలు పెట్టి ఒక 10 చెట్లు ఆమ్దం చెట్లు 10 బంతి చెట్లు పెట్టి పక్షి స్థావరాలు పెట్టి గ్రీస్ రాసిన ప్లేట్లు పెట్టి లింగాకర్షణ బుట్టలు పెట్టి దీనివల్ల సాయంత్రం పూట అంటే 6:30 మధ్యలో ఒకసారి ఆ బావి దగ్గర కూర్చొని మన భూమి దగ్గర మంట పెట్టినట్లయితే పురుగులు పడి చనిపోయేది. ఇట్లా తీసుకున్నట్లయితే 60-70% పంటలో సస్యరక్షణ అంటే ఏ మందులు కొట్టకుండా మనం చర్యలు తీసుకోవచ్చు సార్. ఇక నెక్స్ట్ మన విపరీతంగా సాలె పురుగు ఉంటుంది, మనం ఏ మందులు కొట్టడం వల్ల కంటితీగలు మనం తిట్టలు పెడతాయి కంటితీగలు కూడా. దీనివల్ల ఏంటంటే మనకు అన్ని పురుగు మందులు ఎక్కడేమున్నా అవి మేలు చేసే పురుగులు హాని చేసే పురుగు మందులు తింటుంది. అప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే 50 గింజల కషాయం స్ప్రే చేయడం జరిగింది. 50 గింజల కషాయం 20 సార్లు 20లో ఒకసారి 40కి ఒకసారి 60లో ఒకసారి చేయడం జరిగినప్పుడు క్రాప్ కంప్లీట్ వచ్చింది మాకు. దానివల్ల దిగుబడి ఏంటంటే ఎలాంటి మందులు కొట్టకుండా మనకు దిగుబడి ఎక్కువ రావడం వల్ల జాతీయ అవార్డు రావడం జరిగింది.
1: అంటే ఇప్పుడు ఈ జాతీయ అవార్డు అనేటువంటిది ఎట్లా ఎంపిక కాబడింది, మీరు ఎక్కడ తీసుకున్నారు?
0: ఢిల్లీలో తీసుకున్నాం సారు. కాటన్ మినిస్టర్ సుతిరియాన్ మేడం గారు, వ్యవసాయ శాఖ ఉపకులపతి ఆయన సార్తో ఇద్దరు చేతుల మీద మనం ఢిల్లీలో తీసుకోవడం జరిగింది. ఈ హై ఈల్డింగ్ అంటే ఎకరానికి 25 నుంచి 27 క్వింటాలు కూడా తీసినారు. ఒక్కొక్క సంవత్సరం 25, ఒక సంవత్సరం 27. సెకండ్ క్రాప్ కూడా తీయడం జరిగింది. అప్పుడు 2వ పంట తీసి హై ఈల్డింగ్ తీయడం జరిగింది. కాటన్ నీటిగా ఉండేది, మార్కెట్లో బాగుండేది, దారం కూడా ఎక్కువ వచ్చేది. అప్పుడు మైకో 12 ఉండే, మైకో 1 ఉండే, హై ఈల్డింగ్ వచ్చే ఆ వెరైట్లు తీయడం వల్ల మాకు కాటన్లో మనకు జాతీయ అవార్డు రావడం జరిగింది.
1: ఇప్పుడు దాన్ని ఎట్లా ఎంపిక చేశారు మిమ్మల్ని?
0: మేము ఒక సంవత్సరం కాదు 3-4 సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటా పోయినాము. ఆర్గానిక్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు, వీళ్ళు మందు కొట్టకుండా పండిస్తున్నారు. స్టార్టింగ్ లో మేము 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి 1:3 వాటర్ కలిపి మోనోకోటాబస్ రాసినాం సార్. మేము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వినూత్నంగా చేయడం, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే ఎట్లా చేసుకుంటా పోతా అంటే 2-3 సంవత్సరాలు చూసి ఎంపిక చేసిన సార్.
1: అంటే ఇప్పుడు దానికి మీరు ఏమైనా అప్లై చేసుకున్నారా, లేకపోతే
0: అప్లై చేయాలి సార్? సైంటిస్టులు డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ ప్రోగ్రామ్స్ ఇట్లా చేస్తా అంటే వాళ్ళు వచ్చి చూసేది ఎప్పటికీ. వాళ్ళు కూడా మనం ట్రైనింగ్ మనం తీసుకొని చేసినాం కాబట్టి మన ఫీల్డ్ కి వచ్చి ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి చూసి ఆ సక్సెస్ఫుల్ స్టోరీ రాసి వాళ్ళు పంపడం జరిగింది సార్.
1: అంటే ఇప్పుడు ఈ విధంగా పత్తిలో మీరు పండించి అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. కూరగాయల సాగులో ఏ విధంగా చేశారు మీరు ఈ సేంద్రియ పద్ధతి?
0: కూరగాయలు మా ఇంటి మందం మేము చేసుకునేది ఈ పత్తి పక్క పంటే సాల్ పెట్టేది, సేమ్ ఇదే విధంగా ఉండేవి. వాటి కాకుండా ఏంటంటే వంకాయ చెట్లు ఉన్నప్పుడు బీరకాయలైనా వంకాయలైనా మనం సేంద్రియంగా చేస్తే కొంచెం నీట్గా రాదు, కాకుంటే మనకు టేస్ట్ ఉంటుంది, తీయగా ఉంటుంది, బాగుంటుంది, ఎలాంటి ప్రభావం లేకుండా ఉంటుంది సార్. మా ఇంటి మందం అప్పుడు కాదు, ఇప్పుడు కూడా మేము మా ఇంటి మందం అట్నే చేసుకుంటాం. ఆకుకూరలైనా కూరగాయలైనా ఏ మందు కొట్టకుండా ఇప్పుడు కూడా కంటిన్యూ మేము ఎప్పటికి ఇట్నే చేస్తున్నాం. మేము అవే వారానికి సగానికి ఎక్కువ మేము అవే తింటాం.
1: అంటే మీరు వ్యవసాయ క్షేత్రంలోనే కాకుండా ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న కుండలల్లో చిన్న చిన్న వాట్లల్లో మీరు పండిస్తారన్నారు, వేట్లలో పండిస్తారు, ఎట్లా పండిస్తారు?
0: కూలరు ఖరాబ్ అయినా అడుగు బాగా ఉంటుంది సార్. అది కూలర్ ఖరాబ్ అయిన తర్వాత మా ఇంట్లో ఒకటి ఖరాబ్ అయింది, ఖరాబ్ అయిన తర్వాత నా తొట్టిని తీసుకున్నాం. తొట్టిని తీసుకున్నాక దాంట్లో ఇంత నల్ల మట్టి కొంచెం ఎర్ర మట్టి తీసుకొని పశువుల పెంట కొంత తీసుకొని మేకల ఎరువు కొంత తీసుకొని మొత్తం మిక్సింగ్ చేసి అంత ఒక 10 పైన కలిపిన తర్వాత బాక్స్ లో పోసి ఆకుకూరలు ఎక్కువ ఆకుకూరలు

0: మేము పండించి మా పక్క పంటలు కూడా ఎప్పటికీ ఫ్రీగానే ఇస్తాం మేము. మాకు పోను వారానికి 4 రోజులు ఇవే ఆకుకూరలు ఎక్కువ తింటాం. ఇక బావి దగ్గర గోగూర ఉంటుంది, అది కూడా గోహాకు బాగానే ఉంటుంది. ఎప్పటికీ కాకా చెట్టు కూడా మాకు వారానికి 1 రోజు సరిపోని వస్తుంది. మాకు కూడా పాలకూర అయినా సుక్కకూర అయినా కొత్తిమీర అయినా ఇంటి దగ్గరనే పెంచుకుంటాం ఇప్పటికీ.
1: అంటే ఇప్పుడు ఈ కూరగాయల సాగులో ఎటువంటి విత్తనాలను మీరు వాడుతూ ఉన్నారు?
0: దేశవాళీ సార్, పాత విధానం అవే ఉన్నాయి, అవే వాడుతున్నాం. ఇప్పుడు ఆ గింజలు తీసుకొచ్చి వాడినాం. మేము సిటీలో కూడా ప్రోగ్రామ్ చేసిన సార్. సిటీలో ఏంటంటే కూరగాయలు మనం వేరే రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం కదా, మన దగ్గర కూడా ఎందుకు ఇంటి దగ్గర స్లాబ్ మీద పెంచుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ చేసి 200 మంది రైతులకు ఇక్కడ సిటీలనే మేము అందరికీ 13 రకాల కూరగాయ గింజలు ఫ్రీగా ఇచ్చి 10 రూపాయలకు ఒక మినీకి ఒక 10 రూపాయలు రిజిస్ట్రేషన్ చేసుకొని మేము కూరగాయ గింజలు ఇచ్చి వాళ్ళు ఉన్నటువంటి తొట్టి తీసుకొని మీ బాక్స్ తీసుకొచ్చి మీరే పెట్టండి అని చెప్పి ఇంటి దగ్గర పెట్టి అది అలవాటు చేస్తే ఈ రోజు సిటీలలో మొత్తం తెలుసా అంతటా పందిరి లేచి పెంచుకుంటారు సార్. మేము అప్పుడు అలవాటు చేసి హార్టికల్చర్ ప్రోగ్రామ్ సార్ దగ్గర మాట్లాడి, సార్ మనం చేయడం కాదు, సిటీ వాళ్ళు కూడా స్లాబ్ల మీద వాళ్ళ ఇంటి మీద ఇంటి ముంగడ జాగ ఉన్నది, ఆ జాగాలో పెంచుకోవచ్చు సార్ మనం అంటే 10 రూపాయలు ఇస్తే 13 రకాల మినీ కిట్స్ కూరగాయలు ఇచ్చేది. ఆ కూరగాయలు ఇచ్చి ఒక గన్ను ఇచ్చి 50 గింజల కషాయం గిట్ల తయారు చేసుకుని కొట్టుకోమని వాళ్ళని అలవాటు చేస్తే ఈరోజు చాలామంది సిటీలలో పండించుకొని బతుకుతున్నారు. 15 సంవత్సరాల ప్రోగ్రామ్, అప్పుడు మొదలు పెడితే ఇప్పుడు సక్సెస్ అయినారు. దాన్ని చూసిన ఎందుకు వాళ్ళు ఇంటి మందం అవుతానని పక్క పంటి వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు కూడా ఆరోగ్యమైన తిండి తింటారు కదా, మంచి ఆహారం అనేది. ఇప్పుడు ఆహారం ప్రతి ఎంత పండించినా, ఎంత సాలరీ సంపాదించినా, ఎంత జీతం సంపాదించినా ఇప్పుడు హాస్పిటళ్లకు చదువులేక అవుతున్నాయి కదా సార్ ఖర్చులు. దానికి అనుగుణంగా మేము ఒక అలవాటు చేసిన ప్రోగ్రామ్ పెట్టి అప్పుడు మేము హార్టికల్చర్ ప్రోగ్రామ్ తీసుకొని చేసినాం.
1: అంటే ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో మీరు ఈ కూరగాయలలో ఇప్పుడు మీరు చెప్పిన కూరగాయలే కాకుండా ఇంకా ఏమైనా ఇతర పంటలు ఏమైనా పండిస్తున్నారా?
0: మేము సన్ఫ్లవర్ పండించేది, అప్పుడు పల్లిగా కూడా పండించేది. కాకుంటే వాతావరణ అనుకూలంగా మనకు మార్కెటింగ్ బట్టి మనం ఏదైతే దిగుబడి బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము సన్ఫ్లవర్ బాగా వేసేది సార్. మేము పల్లికాయ బాగా వేసేది. కాకుంటే ఇప్పుడు మార్పులు ఏంటంటే పల్లికాయకు లేబర్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కొంచెం వేయలేకపోతున్నాం.
1: అంటే ఇప్పుడు మీరు కూరగాయల సాగుతో పాటు ఇంకా మిర్చి పంటను కూడా సేంద్రియ పద్ధతిలో పండిస్తానని చెప్పారు, మరి మిర్చి పంటను ఏ విధంగా పండించడం జరిగింది సేంద్రియ పద్ధతిలో?
0: ఇప్పుడు వరిలో ఎలా తీసుకున్నామో పత్తి రేట్లు తీసుకున్నామో మిర్చి కూడా అదే విధంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు తెలుసా విపరీతంగా పురుగు మందు వచ్చినప్పుడు ఎలా చేసిందంటే పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయాలు తయారు చేసి కొట్టడం జరిగింది. కాకుండా ఏంటంటే పురుగు మందులు కొట్టినంత నీట్గా రాలే మిరపకాయలు. అవి మన దేశవాళ్ళు కానీ తినడానికి బాగుంటుంది, మన పచ్చడికి బాగుంటుంది. దానివల్ల మనం గ్రామాల రైతులే కొనుక్కపోవడం జరిగింది. అప్పుడు మేము బండి చేయడం తర్వాత మా గ్రామాల రైతులందరూ వచ్చి మనిషి 2 కిలో 1 కిలో 3 కిలో ఇట్లా తీసుకొని వాళ్ళు పట్టించుకోవడం జరిగింది.
1: మరి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేటువంటి రైతులకు మీరు తెలియపరిచేటువంటి మీ యొక్క అభిప్రాయం కానీ అనుభవం కానీ ఏంటంటారు?
0: ఈరోజు దేశంలో తినడానికి ప్రాధాన్యత అనేది ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో విషపూరితమైనటువంటి ఆహారం తినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే క్యాన్సర్లు విపరీతంగా 15% ఇప్పటికే రావడం జరిగింది. ఆరోగ్య పరిస్థితుల వల్ల దవాఖానాల ఖర్చులు బాగా పెడుతున్నారు. అలాంటి పెట్టకుండా ఉండడానికి కోసం గతంలో వ్యవసాయం చేసిన వాళ్ళు 100 సంవత్సరాలకు బతికినరు, ఆరోగ్యంగా ఉన్నారు, బీపీ లేదు, షుగర్ లేదు. ఇప్పుడు ఇవన్నీ తయారైనాయి. దీనివల్ల ఏంటంటే మనం తినే తిండి వల్లనే జరుగుతున్నాయి. ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం తిండి మందం ఇంటి మందం అన్నా ఓ ఎకరం వరి పప్పుదినుసులు ఎలాంటి మందులు కొట్టకుండా కనుక మనం తీసుకొని జాగ్రత్తలు తీసుకొని పల్లె నూనె అయినా నూనె కూడా మంచి నూనె తీసుకొని జాగ్రత్తలు తీసుకొని చేసినట్లయితే మనందరికీ సక్సెస్ఫుల్ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు విపరీతంగా భూమి కూడా ఏంటంటే పచ్చి రొట్టె ఎరువేసి జీలుగల జనుములేసి దున్నినట్లయితేనే భూమి సారవంతమయ్యి పశువుల పెంట, గొర్రెల పెంట, బర్రెల పెంట పోసినట్లయితే మనకు ఎలాంటి తెగుళ్ళు కూడా రావు. రాబోయే రోజుల ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను.
1: సేంద్రియ పద్ధతిలో వివిధ రకాల పంటలు పండిస్తూ మరి భూసారాన్ని పెంచుకోవడమే కాకుండా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడంతో పాటు పంట నాణ్యత దిగుబడిని కూడా సాధిస్తూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి ఆదిరెడ్డి గారు ఈ సేంద్రియ పద్ధతి ద్వారా మరి పలు రకాల పంటలు ఏ విధంగా పండించారో తన యొక్క అనుభవాలను అభిప్రాయాలను చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. మరి వారు అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో నివారణ అనేటువంటిది ఉత్తమ ఆయుధంగా పనిచేస్తుంది, నేల ఆరోగ్యము జీవ వైవిధ్యము అనేటువంటి దాన్ని కాపాడుతూ మనల్ని మనం కూడా కాపాడుకోవాలంటే సేంద్రియ పద్ధతులు వాడాలని అంటున్నారు. వారికి మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: సార్ నమస్తే సార్.
2: ఇంతవరకు సేంద్రియ పద్ధతిలో వివిధ పంటల సాగులో అనుభవాలు ఈ అంశంపై హన్మకొండ జిల్లా హసన్పర్త్ మండలం సీతంపేట గ్రామ అభ్యుదయ రైతు కేంద్ర మరియు రాష్ట్ర అవార్డు గ్రహీత ఆదిరెడ్డి గారితో పరిచయం

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు ఒక జానపద గీతం వినండి.
2: మొగడమ్మ మొగడే మొగనకి దిగ

జానపద గీతం విన్నారు.

పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం అండి.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు.
1: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవ

వనరులను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పిఎంజుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యం.

ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమరం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ నాలుగో లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పీఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు

0: ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. వివరాలు విన్నారు రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. లవ్ స్టోరీ చిత్రం కోసం మంగ్లీ ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం.

ముందుగా వినండి రిక్షావాడు చిత్రం కోసం బాబా సైకిల్ సుజాత పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ ఇంకా వారి బంధుమిత్రుడు.

సీతారామ కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వినండి. కోరిన శ్రోతలు, వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ ఇంకా వారి బంధుమిత్రులు.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు మనోరంజన వింటున్నారు. ఇప్పుడు వినండి ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసు శిలపాన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎర్రగట్టు నుండి బోడ కమల, జయేందర్.

తర్వాతి పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం కోసం జానకి పాడింది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మన గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయ్యి, శంకరి, పాపే శాస్త్రి, ఎండి రహీం, సోని, సంపత్, మానస ఇంకా వారి బంధుమిత్రులు.

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఆనంద్ చిత్రం నుంచి హరిహరన్ బృందం పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

ఖైదీ కాళిదాసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాండ పాట వినండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుంచి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మౌనిక, విద్య, జాన్విక, కృష్ణిక ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మనోరంజన్లో ఇప్పుడు వినండి. సింహాసనం చిత్రం కోసం రాశితరం సుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి ఆత్మూర్ మండలం సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, రాజేశ్వర్, విక్రాంత్, లోకేశ్వర్, దుర్గాప్రసాద్, లావణ్య, కృష్ణవేణి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట వినండి.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి అల్లరి రాముడు చిత్రం కోసం మను, ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన పాట. ఈ పాటను కొన్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత ఇంకా వారి బంధుమిత్రులు.

0: కాదు నాదే.
1: ఏట్ కప్పొద్దా?
0: సరే లాగించా.

దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినండి. ఈ పాటను కోరిన శ్రోతలు బెంగళూరు విల్సన్ గార్డెన్ నుంచి మూర్తి, మంగమ్మ ఇంకా వారి బంధుమిత్రులు.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మనోరంజన్లో ఇప్పుడు వినండి స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం కోసం ఉదిత్ నారాయణ చిత్రపాడిన యుగలం. ఈ పాటను కోరిన శ్రోతలు జనగాం జఫర్గఢ్ నుంచి శ్రీనివాస్ ఇంకా వారి బంధుమిత్రులు.

కార్యక్రమంలో చివరిగా ఉప్పిన చిత్రం కోసం పాట వినండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి, ఇంకా వారి బంధుమిత్రులు.

ఇంతవరకు మనోరంజని శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం డిలే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంత్ కుమార్ గారి కర్ణాటక గాథ సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు. ముందుగా వినండి ఆత్మీయులు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాండయుగళం, ఆచార్య ఆత్రేయ రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

of roses, brightness of skies.

ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. వేటూరి రచన రాజన్ నాగేంద్ర, సంగీతం.

జగదేక వీరిని కథ చిత్రం కోసం కంఠశాల సుశీల పింగళి రచన పెండ్యాల సంగీతం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీలపాడిన పాటు వినండి. రాజశ్రీ రచన, వి కుమార్ సంగీతం, చిత్రం కన్నవారి కలలు.

మీరు విన్న ఆ పాట రావండే రావుడైతే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది. డాక్టర్ సీనారాయణ రెడ్డి రచన, జీకే వెంకటేష్ సంగీతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రతిజ్ఞ పాలన చిత్రం కోసం కంఠశాల సుశీల ఆరుద్ర రచన, పెండ్యాల సంగీతం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వినండి. చిత్రం పండంటి కాపురం. రచన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి. సంగీతం ఎస్పి కోదండపాణి.

మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం అండ్ 103.5 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అందాక సెలవు మరి. జై హింద్.